ఆకాశవాణి అనంతపురం కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 9వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 మే నెల 29వ తేదీ శుక్రవారం సమయం 5:58 దాటి 20 సెకండ్లు 101.7 మెగాహెర్ట్స్పై ఈనాటి ఉదయ ప్రసారం ప్రారంభం. శ్రోతలకు సుప్రభాతం. మా ప్రసారాలకు స్వాగతం.

0: News Bulletin.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కనకధారా స్తోత్రం విందాం.

ವಿದ್ವಿಷೋಪಿ ಈಶನ್ ವಿಷೀದತು ಮಯಿ ಕ್ಷಣ.

0: భక్తిరంజన కార్యక్రమంలో శ్రోతలంతవరకు శ్రీ కనకధార స్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వినిపిస్తున్నారు శ్రీ కె సురేష్ శర్మ గారు.
1: భగవంతుని నామము లేక మంత్రమును ఉచ్చరించుట జపము. ఈ కలియుగమునందు భగవంతుని సాక్షాత్కారమునకు జపము సులభమైన మార్గము. ఈ జపము ద్వారానే తుకారామస్వామి, ప్రహ్లాదుడు, వాల్మీకి మహర్షి, ధ్రువుడు మొదలగు వారు మోక్షమును పొందిరి. యజ్ఞానాం జపయజ్ఞేస్మిన్ అని, సమస్త యజ్ఞములలో జపయజ్ఞము శ్రేష్టము అని భగవంతుడు భగవద్గీతలో తెలిపి ఉన్నాడు. జపములు మూడు విధములుగా చేయవచ్చును. అవి: ఒకటి వైఖరి, రెండు ఉపాంశం, మూడు మానసిక జపములు. వైఖరి కంటే మానసిక జపము చాలా గొప్పది. మనస్సును విచ్చలవిడిగా సంచరించున్నప్పుడు బిగ్గరగా జపము చేయుట వాచకము అని, విని వినపడినట్లుగా చేయు జపమును ఉపాంశ అని, మనసులో జపము చేయుట మానసిక జపమని అందురు. ఇవి ఒకదానికన్నా ఒకటి ఉత్తమము. అన్ని యజ్ఞముల కంటే జపయజ్ఞము గొప్పది. జపము వెదురుకర్ర పీట మీద చేసిన దారిద్రము, రాతి మీద చేసిన రోగము, నేల మీద చేసిన దుఃఖము, గడ్డి పరగలపై చేసిన యశస్సు తగ్గుట, జింక చర్మం మీద చేసిన జ్ఞానము, ఆకు మీద చేసిన రోగము, మేడికర్ర పీట మీద చేసిన మంత్రసిద్ధి కలుగును. అన్ని ఆసనముల కన్నా దర్భాసనముపై శ్రేష్టము. జప సమలమందు కుక్క, పంది, ముట్టు అయిన స్త్రీని, చండాలుని చూడరాదు. అట్టు సూచనచో తిరిగి ఆచమనం చేయవలేను. జపము చేయినప్పుడు శిరస్సు, చంకలు, మర్మస్థానములను తాకరాదు. తుమ్ము, దగ్గు ఆవలించగా తిరిగి ఆచమనం చేయవలేను. జపము దివ్య భావములతో, శ్రద్ధాభక్తులతో చేయవలేను. సబ్బు వస్త్రము యొక్క మాలిన్యమును ఏ విధముగా పోగొట్టునో ఆ విధముగా జపము మనస్సు యొక్క మాలిన్యమును పోగొట్టును. జపము సమస్త పాపములను పోగొట్టి భగవంతుని సాక్షాత్కారమునర్చును. భగవంతుని నామము తెలిసిగాని, తెలియగాని, భావయుక్తముగాని, భావరహితముగాని, జాగ్రత్తగా కానీ, అజాగ్రత్తగా కానీ, సక్రమముగా కానీ, అక్రమముగా కానీ పఠించుచున్నడల ప్రదీప్తమైన అగ్ని కట్టెలను కాల్చు విధముగా మహాపాపములు నశించును. చెవిలో భగవంతుని నామములు, గుణములు, లీలలు వినుట, నాలుకతో కీర్తించుట, మనస్సుతో ధ్యానించుట ముక్తికి మార్గములు. జపమును మాలతో శ్రద్ధగా చేయవలేను. మాలలు అనేకములు కలవు. వాటిలో కొన్ని మాత్రమే ఉపయోగకరముగా ఉండును. వీటిలో పగడపుమాల, ముత్యపుమాల, స్ఫటికమాలచే జపము చేసిన కోటి ఫలప్రదము. తులసీమాలచే చేసిన జపము అక్షయము. రుద్రాక్షమాలచే చేసిన జపము అభివృద్ధిముఖ ఫలములు కలుగును. రుద్రాక్షమాలచే జపము చేసిన సర్వకాల్యములు మోక్షములు సిద్ధించును. తులసీమాల జపం వలన బ్రహ్మజ్ఞానము, కుశగ్రంథిమాల వలన ఆత్మజ్ఞానము, పగడమాల వలన లోకవశ్యము, స్ఫటికమాల వలన సామ్రాజ్య పుత్ర సంపదలు, ముత్యపుమాల వలన విద్యాలాభము, మాణిక్యమాల వలన త్రిలోక శ్రీవశీకరణ, ఇంద్రనీల మరకతమాని వలన శత్రుజయము, పారదమాల వలన మోక్షము, బంగారు వెండి మాల వలన మహదైశ్వర్యము కలుగును. జపమాల యందు 108 పూసలు ఉండును. కొన్ని మాలల యందు 54 లేక 27 పూసలు ఉండును. అంతకంటే తక్కువగా ఉన్న మాలలు జపమునకు ఉపయోగకరం కావు. మానవుని మెదడు యందు 108 నరములుండును. నక్షత్రమునకు 4 పాదములు చొప్పున 27 నక్షత్రములకు మొత్తము 108 పాదములు. మన దేశమున 108 దివ్యమైన క్షేత్రములు కలవు. అందువలన 108 సంఖ్యకు ప్రాముఖ్యత ఏర్పడినది. కావున ఏ మంత్రమైనను 108 సార్లు జపం చేయవలనని పెద్దలు చెప్పిరి. అనామకావేలుతో జపం చేయటం వలన కార్య సఫలము ఉత్తమము. మధ్యవేలుతో జపం చేయటం వలన గ్రహ ఆకర్షణ, చూపుడు వేలుతో జపం చేయటం వలన విద్వేషణ, చిటికిన వేలుతో జపం చేయటం వలన భూత ప్రేతమును నశించును. జపము చేయుటకు ముఖ్యముగా మానసిక ఏకాగ్రత, ధారణ, జపమంత్రం యందు విశ్వాసము ఉండవలను. ఏ మంత్రమునైనను ఓంకారం ఒక్కటే పరబ్రహ్మ ప్రాప్తికి కారణమని తెలుసుకునవలెను. ఈ కలియుగములో భగవంతుని పొందుటకై, నిత్యానందమును పొందుటకై జపమే సులభతరమైన, శీఘ్రతరమైన, అపాయరహితమైన మార్గము. జపములను జపమాలను ప్రతి ఒక్కరూ కూడా మెడలో ధరించి జపమాచరించి ధరించండి. నేత్రములను మూసుకొని జపం చేయటం వలన చిత్త ప్రవృత్తులు సించి ఆరోగ్యం పెంచుకొని సుగముగా జీవించుకుని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతో.

0: శ్రీ కె సురేష్ శర్మ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు అందజేస్తున్నారు డాక్టర్ బి విమల గారు.
1: ఈరోజు మనము అల్లనేరేడు సాగు విధానాల గురించి తెలుసుకుందామండి. మనకి అల్లనేరేడు అనేది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ అనే కాదు మన ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎందుకు అనంటే ఇది దీంట్లో అనేకమైన పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవేంటంటే రేడియో ప్రొటెక్టివ్ గుణం ఉండడం వల్ల క్యాన్సర్ వారసత్వంగా వచ్చే క్యాన్సర్ కానీ లేదంటే రొమ్ము క్యాన్సర్ నుంచి బారిన పడకుండా కూడా నిరోధిస్తే శక్తి ఉంది. ఇంకొకటి ఏంటంటే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంది. దీనిలో ఏంటంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మనకి హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వడం, తర్వాత లేడీస్లో కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాంటివన్నీ తగ్గించడం, ఇంకా మొటిమలు ఇట్లాంటివి రాకుండా కూడా తగ్గిస్తూ ఉందండి. ఇంకొకటి ఏంటంటే నేరేడు పండులో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది, సో బీపీ కంట్రోల్లో ఉంచడానికి. ఇంకొకటి ఏంటంటే మధుమేహం అంటే షుగర్ పేషెంట్స్ దీన్ని తినడం వల్ల ఎక్కువ దాహం వేయడం లేకపోతే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకి వెళ్ళడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఉపశమనం కలిగించే గుణాలు ఉన్నాయి. సో అందుకోసమని కూడా ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఏరియా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే రైతులు అల్లనేరేడు పండుని పండించాలి అని అనుకుంటారు, కాకపోతే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఏ రకాలు బాగున్నాయి అనేది అవగాహన లేకుండా ఉందండి. సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పటి వరకు చాలామంది రైతులు పెట్టుకున్నవన్నీ కూడా విత్తనాల ద్వారా వచ్చినవే చాలా ఎక్కువ పెట్టారు. దీంట్లో మనకి కొంకన్ బహదూలి అనే ఒక రకం ఉందండి, ఇది మహారాష్ట్ర నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 14 నుంచి 16 గ్రాములు సీడ్ కాయ బరువు ఉంటుంది. సో ఇది ఒక రకం బాగుంది. ఇంకొకటి ఏంటంటే CISH 37 అనే రకం ఉంది, ఇది లక్నో నుంచి రిలీజ్ చేశారు. ఇదేంటంటే అరౌండ్ 24 గ్రాముల వరకు ఉందండి కాయ బరువు. కాకపోతే ఇదేంటంటే కొంచెం మధ్యస్థంగా వస్తుంది, జూన్ జూలైలో మనకి కోతకు వస్తుంది. ఇంకొక వెరైటీ ఏంటంటే CISH 42, ఇది సీడ్లెస్ రకం అనమాట. సీడ్లెస్ రకము అందులో ఏంటంటే కాయ బరువు 6 నుంచి 7 గ్రాములు మాత్రమే ఉంటుంది. కొంతమందికి మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఈ సీడ్లెస్ రకంలో విత్తనం ఉండదు, విత్తనం లేకపోవడం వల్ల ఇది ట్రాన్స్పోర్ట్కి కానీ ఇట్లాంటి వాటికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. లోకల్ కన్జంప్షన్కి అయితే ఇది మంచి రకము. ఇంకొకటి ఏంటంటే గోమా ప్రియాంక అనే రకము చెస్ గోద్రా గుజరాత్ నుంచి రిలీజ్ చేశారు. ఇంకొకటి AJG 85 అన్నట్టు కర్ణాటకలోని అర్బావి అనే కాలేజ్ నుంచి ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకాలన్నీ మనకు బాగున్నాయండి, రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఏ రకమైన నేలల్లో వేసుకోవచ్చు, మా దగ్గర చౌడు భూములు ఉన్నాయి వాటిలో వేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అల్లనేరేడు అనేది అన్ని రకాల నేలలకి అనుకూలమండి. ఇంకొకటి ఏంటంటే ఎర్రగరప కానీ తేలికపాటి నల్ల నేలలు ఇట్లాంటివన్నీ సూటబుల్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే మా భూమిలో ఉప్పు ఉంది చౌడు ఉంది ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఎట్లాంటి నేలలైనా ఉప్పు ఉంది చౌడు ఈ ఏ పంటకి పనికి రావు అన్న నేలల్లో మాత్రం అల్లనేరేడు వేసుకోవచ్చు. 10.5 ఉదజని సూచిక ఉన్నంత వరకు మనం వేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే దీనికి అతి ముఖ్యమైన గుణం ఎంత బాగుంటుందంటే 4 నుంచి 7 రోజులు అట్లా నీళ్లు నిల్వ ఉన్న నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకొకటి నేలలన్నీ చూసేసుకున్నాము, వాతావరణ పరిస్థితులన్నీ మనకు సూటబుల్గా ఉన్నాయి. సో మనం అంట్లు తెచ్చుకోవాలి. సో అంటు అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనం మొక్కని? సో మనకేంటంటే కొమ్మంటు పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేసిన అంటు మొక్కలు దొరుకుతాయండి. అంటు నుంచి బేస్ నుంచి 15 సెంటీమీటర్ల పైన అంటు కట్టిన మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. ముదురు ఆకులు ఉండే వాటిని చూసుకోవాలి. 6 నెలల నుంచి సంవత్సరం వయసున్న మొక్కలు తీసుకొని వచ్చి పెంచుకుంటే సరిపోతుందండి. ఎందుకు అనంటే అంతకన్నా ఎక్కువ వయసు అయ్యింది అనుకోండి వాళ్ళు పాలీబ్యాగ్స్లో అట్లా పెంచుతూ ఉంటారు, వేర్లు అనేవి చుట్టుకొని పోయి ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు అట్లాంటి మొక్కలు తెచ్చి పెట్టుకున్నా సరే ఈదురు గాలులు కానీ పెద్ద పెద్ద గాలులు ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు వేర్లు పైనే ఉంటాయి కాబట్టి మెయిన్ రూట్ అనేది లోపలికి వెళ్ళలేదు కాబట్టి పెద్ద పెద్ద గాలులకి మనకు కిందకి పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 6 నెలల నుంచి సంవత్సరం వయసున్నవైతే ఓకే, ప్రాబ్లం ఏముండదండి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు రిజిస్టర్ చేయబడిన నర్సరీలు లేకపోతే పరిశోధన స్థానాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే అథెంటికేషన్, మనకిది ఒక్కసారి మొక్క నాటుకున్నాము అనంటే

0: ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, 80-90 సంవత్సరాల పైన బతుకుతుంది. సో అందుకోసమని మనం ఒక్కసారి మొక్క సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంచి జాగ్రత్తలు తీసుకున్నామనుకో మనం ఈల్డ్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ మనం అట్లా తెచ్చుకోకుండా ఎక్కడి నుంచి అక్కడ తెచ్చుకున్నామనుకోండి, 40 మొక్కలు పెడితే 2 మొక్కలు బాగా పెద్ద కాయలు కాస్తాయి, మిగిలిన మొక్కలన్నీ చిన్న చిన్న కాయలు కాస్తాయి, మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మొక్క సెలెక్షన్ అప్పుడే మనకి చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనం మొక్క తెచ్చుకున్నాక నాటుకోవడం అన్నమాట. జూలై నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఎలా నాటుకోవాలి అనేది ఒకటి ఉంటుంది. మనకేంటంటే బార్డర్స్లో వేస్తున్నారు చాలామంది. అట్లా వేసుకునేటప్పుడు 10 మీటర్లు వేసుకోవచ్చు, లేదు సోల్ క్రాప్కి వెళ్ళే వాళ్ళు 8 నుంచి 8 మీటర్లు వేసుకుంటే మనకి ఎకరాకి 62 మొక్కల వరకు సరిపోతాయి. గుంత తీసుకున్నాక దాంట్లో పశువులు ఏరు, బాగా చివికినేది పశువులు ఏరు, ఒక గంప లేకపోతే 1 కేజీ సూపర్ ఫాస్ఫేట్, 1 నుంచి 1/2 కిలో వేపపిండి, లేదు అంటే కొంచెం మిథైల్ పెరాతి అని, అంటే మనం ఎర్ర నేలల్లో ఎవరైనా గ్రో చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి అట్లాంటి వాళ్ళకి చెదల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాలిడాల్ డస్ట్ ఇట్లాంటివి వేసుకోవడం. ఒకవేళ ఎవరైనా పశువులు ఎరువు ఎక్కువ వాడి కొంచెం పచ్చిది ఎక్కువ వేసేసారనుకోండి అట్లాంటి టైంలో ఏమవుతుందంటే వేరు పురుగు ఎక్కువ ఆశిస్తుంది అన్నమాట. సో అందుకోసం మనం దాని నుంచి కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం కార్బోఫ్యూరాన్ గుళికలు అవన్నీ వేసుకుంటే ఆ వాసనకి ఆ వేరు పురుగు అనేది చచ్చిపోతుంది. సో మనకి మొక్క అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. తర్వాత మనకేంటంటే నెక్స్ట్ మొక్క పెట్టేశాము అంతా బాగుంది, నెక్స్ట్ ఏంటి, కత్తిరింపులు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా ట్రైన్ చేసుకోవాలి మొక్కని అనేది ఒకటి. మనం ఏంటంటే మొక్క తెచ్చి పెట్టుకున్నాక ఫస్ట్ బేస్ నుంచి 60 నుంచి 100 సెంటీమీటర్లు అంటే అప్ టు 1 మీటర్ దాకా ఎలాంటి పక్క కొమ్మలు లేకుండా చూసుకోవాలి. బాగా 3 నుంచి 5 కొమ్మలు అన్ని డైరెక్షన్స్లో, 4 డైరెక్షన్స్లో ప్రధాన కాండాలను సెలెక్ట్ చేసుకోవాలి. వాటి మీద మళ్ళీ నెక్స్ట్ ద్వితీయ శాఖల్ని మనం ఎంచుకోవడం వల్ల గాలి వెలుతురు అనేవి బాగా జరిగి మనకి పూత పిందె అనేవి బాగా వస్తాయండి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం దీంట్లో ప్రూనింగ్ చేసుకునే పని లేదు, ఏదైనా ఎండు పుల్ల అట్లాంటివి ఉంటే ప్రూన్ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇనీషియల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చిన్న మొక్కలు పెట్టేశామండి, చిన్న మొక్కలు పెట్టేశాము 3-4 సంవత్సరాలు మాకేం కాపుండదు కదా, ఆ టైంలో మనం ఏం చేసుకోవచ్చు అనేది. ఆ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో మనకు ఒకవేళ చౌడు ఎక్కువ ఉంది అట్లాంటి వాటిలో ఏం వేసుకోలేము అన్నప్పుడు పిల్లి పెసర, జీలుగా ఇట్లాంటివన్నీ వేసేసుకొని 45 రోజుల తర్వాత మనకి రొటవేటర్ వేసుకొని దాంట్లో కొంచెం సూపర్ కానీ జిప్సం కానీ వేసేసి వేసేస్తే మనకి చౌడు ఉప్పు శాతం అనేవి తగ్గుతూ ఉంటాయి. లేదు మనకి అంతా బాగానే ఉంది అని అనుకున్న వాళ్ళు ఏమైనా మనకి లోకల్ మార్కెట్ నియర్ వాటర్ ఫెసిలిటీ ఉంది అట్లా అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే లోకల్ మార్కెట్లో ఏదైనా క్రాప్ బాగా డిమాండింగ్గా ఉంది అంటే అట్లాంటి వాటిని మనం అంతర పంటల్లో వేసుకొని వాటిని అమ్ముకోవచ్చు. దానివల్ల మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మాకు చాలా గడ్డి జాతి కలుపు ఎక్కువ వచ్చేస్తుంది, ఇట్లాంటి టైంలో ఏం చేస్తాము అని అంటే ఏదైనా కలుపు మందు ఒకటి స్ప్రే చేసుకుంటాం మొక్కల మీద పడుకోకుండా. ఇంతకుముందు ఏంటంటే గ్లైఫోసేట్ 5-8 ml అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు కార్సినోజెనిక్ క్యాన్సర్ ఏజెంట్గా అవుతుంది అని చెప్పి గ్లైఫోసేట్ని కూడా బ్యాన్ చేయడం జరిగిందండి. మామూలుగా మనం ఒక్కసారి దున్నుకోవడం లేదంటే పెండిమితాలిన్ అట్లాంటివి స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మొక్కలు పెరగడానికి కంపల్సరీ నీటి యాజమాన్యం అనేది చిన్న మొక్కలకి రెగ్యులర్గా అయినా ఇవ్వచ్చు. ఒకవేళ నీటి వసతి ఉన్నవాళ్ళు అప్ టు 3-4 సంవత్సరాల వరకు మనకి రోజు మార్చి రోజు కానీ లేదంటే 3-4 డేస్కి ఒకసారి కానీ ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దగా అయ్యాయి చెట్లు అని అంటే వాటికి నీటి ఎద్దడిని తట్టుకునే గుణం ఉంది కాబట్టి మనం నీళ్ళు ఇవ్వకపోయినా చెట్టు బతుకుతుంది, దాంట్లో అసలు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డ్రిప్ వేసేసి కంటిన్యూస్గా నీళ్ళు ఇచ్చేస్తున్నారనమాట, అంటే ఇయర్ మొత్తం నీళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసి మాకు పూత పిందె రావట్లేదు అని చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే అన్నిటికీ బెట్ట పరిస్థితులు మనం క్రియేట్ చేస్తేనే పూత అనేది బయటికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మామిడి చూసుకున్నాం అనుకోండి, మనం 2-3 నెలలు నీళ్ళు ఇవ్వం. సో అట్లానే అల్ల నేరేడుకు కూడా మనం నీళ్ళు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు.
1: సేద్యపు సందులు విన్నారు, అందజేసిన వారు డాక్టర్ బి విమల గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

0: ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్యాబిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలు అన్ని చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. ఈ రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని ద్వారా మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా నందనమారేళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు, నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు, చర్మ వ్యాధులు చికిత్స, ఈ అంశాల గురించి డాక్టర్ కె పెంచలయ్య గారితో పరిచయం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:35 చిత్రసీమ. 9:00 వేమన విశ్వదృష్టి. శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 4వ భాగం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ప్రసారం. ఎనిమిది అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. 10:00 ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్, ఐపీఎస్ అధికారి, విజయవాడ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. 5:30 యువవాణి కార్యక్రమంలో పెద్దల మాట సర్వదా శిరోధార్యం, శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం. అనంతరం శ్రీ కె అశ్విన్ కార్తికేయ శాస్త్రీయ గానం. 6:30 చిత్రసీమ. రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ గుర్రం నారప్ప బృందం వారు వినిపిస్తున్న చెంచు నాటకం. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:00 అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 దొంగలు పడ్డ రాత్రి నాటిక రచన శ్రీ గిడుగు రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీమతి ఎన్ హైమావతి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి సాయి శృతి గారి వీణావాదన. రాత్రి 10:00 ఇంద్రధనస్సు. ఇవి నేటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం.
1: అది సంధ్యా సమయం, మల్లెపందిరి కూస్తున్నది, కోయిల కూస్తున్నది, కవికుమారుడు కరాలు చాచి కరుణామయిని లాలిస్తున్నాడు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: ప్రధానమంత్రిజీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హి ప్రధానమంత్రి ఆవాస్ యోజనా గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో గిరిజన సురక్ష మంచ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ధి వారి

ఘంటసాల గానం చేసిన కరుణశ్రీ వారి సాంధ్యశ్రీ ప్రాభాతి అవి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారం.

0: అధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
1: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत के लगा हुआ पूर्वी भारत और दक्षिण पूर्वी भारत कुछ क्षेत्रों में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 25వ శ్లోకం. అనుబంధం క్షయం హింసా

అనుబంధం, రాబోయే లాభ నష్టాలను, క్షయం, ఉన్న శక్తి ధనాదుల నష్టాలను, హింసాం, తనకు ఇతరులకు కలిగే పీడను చ, మరియు పౌరుషం, తన యొక్క సామర్థ్యాన్ని అనపేక్ష ఆలోచించుకోకుండా, మోహాత్ అవివేకం వల్ల, యత్ కర్మ ఏ శాస్త్రవిహిత కర్మ ఆరభ్యతే మొదలు పెట్టబడుతున్నదో, తత్ అట్టి కర్మ తామసం ఉచ్యతే తమోగుణజన్యమని చెప్పబడుతోంది.

అర్జున, కొందరు ఫలకామన, కీర్తికామన వంటి ఆవేశాలతో గొప్ప పనులు మొదలు పెడతారు. ఈ కార్యం వల్ల రాబోయే కష్ట నష్టాలు ఏమిటి? దీనివల్ల తనకున్న ఆస్తులు కానీ శారీరకాది శక్తులు కానీ క్షీణించిపోతాయా అని ఆలోచించుకోరు. అసలు తమ తాహతు ఎంత అని కూడా చూసుకోరు. మొదలు పెట్టిన పని పూర్తవుతుందా కాదా అని కూడా ముందుగా ఆలోచించుకోరు. ఇలాంటి అవివేకపూర్వకమైన కర్మలన్నీ శాస్త్రవిహితాలైనా సరే తమోగుణజన్యాలే. ఇవి నీ దగ్గర ఉంటే తొలగించుకో అర్జున. సాత్విక, రాజసిక, తామసిక కర్మలను గురించి చెప్పిన ఈ మూడు శ్లోకాలలో ఒక్కొక్క దానిలోనూ మూడో నాలుగో షరతులు చెప్పారు. ఒకనొక కర్మ సాత్వికమో, రాజసికమో, తామసికమో కావడానికి ఈ శ్లోకంలో చెప్పిన షరతులన్నీ సరిపోవాలా, లేక వాటిలో ఏ ఒక్కటి సరిపోయినా దాన్ని ఆయా జాతులలో చేర్చవచ్చునా అని మనం ఆలోచించాలి. ఆత్మరతి, ఆత్మతుష్టి ఇటువంటి జ్ఞాననిష్టా లక్షణాలు లేకపోయినా మోక్షకాంక్ష గల సాధకుడు శాస్త్రవిహితమైన సత్కర్మలు

చేసి తీరవలసిందే. కానీ అలా చేసేటప్పుడు రాగద్వేషాలను, అహంకారాన్ని, ఫలకామనను దగ్గరకు రానియకూడదు. అంతేకాక తన సామర్థ్యమేమిటో తాను గుర్తించుకుని, రాబోయే కష్టనష్టాలను బేరీజు వేసుకుని, హింసారహితమై తలకు మించిన శ్రమను కలిగించని సత్కర్మలను మాత్రమే ఆచరించాలి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: శ్రోతలకు నమస్కారం. హేమావతికి స్వాగతం పలుకుతున్నది జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, నాతే కళ, మా తర్వాత డాక్టర్ గారి సలహాలు, చర్మ వ్యాధులు చికిత్స, ఈ అంశాల గురించి డాక్టర్ కె పెంచలయ్య గారితో పరిచయం విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగులో తామర
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మన దూరదర్శన్ జాతగిరి సప్తగిరి ఛానల్స్ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాయి. ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానల్స్ లో స్టే ట్యూన్డ్.
5: కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిన 57 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 5.39 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పూర్తి స్థాయిలో భవనాలు లేకపోవడంతో అద్దె గదుల్లో పూర్వ ప్రాథమిక విద్యాబోధనకు ఇక్కట్లెదురవుతున్నాయి. దీన్ని గుర్తించిన మంత్రి వివరాలను ఐసీడీఎస్ అధికారులతో సేకరించారు. అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ మేరకు నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎల్ సీజన్ కావడంతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడేవారిపై నిఘా ఉంచి పక్కా ప్రణాళికతో మడకశిరలో 4 జూదర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. మడకశిరలోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ, జూనియర్ కళాశాల మైదానం సమీపంలో బుధవారం రాత్రి క్రికెట్ బెట్టింగ్ నడుస్తోందని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. యువత క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ జూదం, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని తెలియజేశారు. దీనివల్ల జీవితాలు నాశనమవుతాయని, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఎవరైనా జూదం ఆడినా ఆడించినా నేరమని ఆయన అన్నారు. తుంగభద్ర ఎగువ కాలువలో భాగమైన గుత్తి బైపాస్ కాలువ ఏర్పాటు సమయంలో అధికారులు కాలువకు వంతెనను నిర్మించకుండా వదిలివేసిన కారణంగా, కేవలం పైపులను మాత్రమే ఏర్పాటు చేసిన కారణంగా నీటి ప్రవాహం తగ్గి ఆయకట్టుకు అవసరమైనంత నీరు లభించకుండా రైతులు నష్టపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో గుత్తి బైపాస్ కాలువకు 14 ఏళ్ల నుంచి సరఫరా కానీ తుంగభద్ర నీటిని సాధించుకోవడానికి అవసరమైన చర్యలు చేపడతామని గుంతకల్లు డివిజన్ ఈఈ చిన్నయ్య అన్నారు. నీరు రాకపోవడానికి కారణాలను అధ్యయనం చేసి ఉన్నతాధికారుల తోడ్పాటుతో కాలువకు కేటాయించిన నీరు అందే విధంగా కృషి చేస్తామని, కాలువ ఆధునికీకరణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులను కేటాయించే విధంగా కృషి చేస్తామని, పాత కొత్త చెరువు వద్ద కాలువలో వంతెన ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతపురం డివిజన్లోని అన్ని పోస్టాఫీసుల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా లబ్ధిదారులు తక్షణం ఖాతా ప్రారంభించేలా అధికారులు సేవలు సిద్ధం చేశారు. కేవలం ఆధార్ కార్డు, మొబైల్ నంబరు ఉంటే చాలు, సులభంగా ఖాతా తెరవచ్చునని ఆ శాఖ అధికారులు లబ్ధిదారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందే అర్హులకు బ్యాంకు ఖాతా తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాలు లేని అర్హులైన లబ్ధిదారులు సమీప పోస్టాఫీసులో ఖాతా తెరవచ్చు. పోస్టాఫీసుల ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ మ్యాపింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని అనంతపురం తపాలా శాఖ డివిజన్ ఎస్పీ కోనేటి అమర్నాథ్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులు బ్యాంకు ఖాతాలను నవీకరించుకోవాలని సూచించారు.

0: యావత్తు ప్రపంచం తెలుగు జాతి గర్వించేలా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష సేవలు అందించిన డాక్టర్ నందమూరి తారక రామారావు సేవలు అజరామరమని ఇన్ఛార్జ్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన సమాచార వేదిక విన్నారు.
1: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాతే కలాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: నాతే కలాం విన్నారు. వినిపించిన వారు శ్రీ జేకే షాహీన్ బృందం వారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ గారి సలహాలు. చర్మ వ్యాధులు చికిత్స, ఈ అంశాల గురించి డాక్టర్ కె పెంచలయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి.
8: నమస్కారం అండి డాక్టర్ కె పెంచలయ్య గారు. మీరు చర్మ వైద్య నిపుణులు కదండి?
9: అవునండి. నమస్కారం అండి. నమస్కారం.
8: ఈరోజు మా శ్రోతలకు ఈ చర్మం పనిచేసే విధానం, అలానే చర్మానికి వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి రోగాల గురించి వివరించండి. ముందుగా అంటే మనం చర్మం అంటూనే దేహంలో అతిపెద్ద అవయవం ఇది చాలామంది గుర్తించరు. నిజానికంటే గ్రంథి అని చెప్పుకున్నప్పుడు కాలేయంగా చెప్పుకుంటుంటాం. అలాంటిది ఈ చర్మం చాలా ముఖ్యమైనటువంటి విధులు నిర్వహిస్తుంది, వాటి గురించి ముందుగా తెలియజేస్తారు.
9: అవునండి, చర్మం అనేది మన శరీరాన్ని అంతటినీ కప్పి ఉంచేటువంటి ఒక అవయవం అని చెప్పొచ్చు. అందుకే స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ విచ్ కవర్స్ ఆల్ ఓవర్ ద బాడీ అని చెప్పుకుంటాము. కాబట్టి మన శరీరాన్ని అంతటినీ కప్పి ఉంచేటువంటి పెద్ద అవయవంగా మనము దీన్ని మనము గమనించవచ్చు.
8: అంటే ఏదైనా పని చేస్తే అది కానీ అవయవం కాదని మనవాళ్ళు అనుకుంటాము.
9: అనుకుంటాము. కానీ మరి చర్మం కూడా అనేక విధులు నిర్వర్తిస్తుందన్నమాట. ఇందులో ముఖ్యంగా మనకు ఇది బ్యారియర్ లాగా బయట వాతావరణానికి మన శరీరంలోనే ఉన్నటువంటి మిగతా అవయవాలనైతేనేమి, మిగతా మన బాడీ ఫ్లూయిడ్స్, బ్లడ్ వీటన్నిటినీ మిగతా బయట వాతావరణం నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఒక బ్యారియర్ లాగా,
8: అంటే కోట గోడలాగా
9: ఉపయోగపడుతుంది అన్నమాట. మరి అంతేకాదు, తర్వాత స్వెట్టింగ్ దీని ద్వారా మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత టచ్ మన సెన్సేషను, మన చర్మాన్ని,
8: ఇంద్రియ జ్ఞానాన్ని
9: కూడా మనం కలిగజేసే అవయవంగా మనము దీన్ని పరిగణించవచ్చు. ఇందులో ముఖ్యంగా మూడు పొరలు ఉంటాయి.
8: నిర్మాణ రీత్యా
9: మూడు పొరలు ఉంటాయి అన్నమాట. ఇందులో మొదటి పొరని పై పొరని ఎపిడెర్మిస్ అంటాము, మధ్య పొరని, కింద పొరని హైపోడెర్మిస్ లేకుంటే సబ్కుటేనియస్ టిష్యూ అంటాం అన్నమాట. పై చర్మం పొరల్లో ఎపిడెర్మిస్లో కొన్ని లేయర్స్గా దాన్ని మళ్ళీ డివైడ్ చేయొచ్చు.

0: అందులో ఒక ఐదారు పొరలుగా మళ్ళీ దాన్ని డివైడ్ చేయొచ్చు అనమాట. తర్వాత మిడిల్ లేయర్లో ఆ డెర్మిస్ అనేది ముఖ్యంగా ఎక్కువ బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అలాంటివి అక్కడ ఎక్కువ ఉంటాయి. కింద మరి హైపోడెర్మిస్, సబ్కుటేనియస్ టిష్యూలో ఫ్యాటీ టిష్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మనకు షాక్ అబ్జర్వర్ లాగా, సో మనకు స్ట్రక్చర్ మనకు స్కిన్ థిక్నెస్ పెంచి మన షాక్ అబ్జర్వర్లు కూడా పనిచేస్తుంది అది. తర్వాత ఇవన్నీ కూడా మరి అనుకున్నట్టుగా మన బయట వాతావరణానికి
1: అంచుపంజరానికి మొత్తం మీద ఒక ఆకారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది,
0: ఆకారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అవును, నిజమే.
1: సరే అండి, అంటే మీరు అన్నారు నిర్మాణ రీత్యా తీసుకున్నప్పుడు మూడు పొరలు ఉన్నాయని చెప్పారు. అయితే నిజానికి అంటే చిట్ట చివరి పొర అయినటువంటి అందులో జీవకణాలు అంటే తక్కువగా ఉంటాయా, అంటే చనిపోతూ ఉంటాయా?
0: అవునవును, ఈ పై పొరలోనే ఈ మూడు పొరలు ఉన్నాం కదా, పై పొర అంటే టాప్ మోస్ట్ లేయర్, ఇందులో చర్మ కణాలు దాన్ని కూడా నాలుగైదు భాగాలుగా విభజిస్తాం. దాంట్లో బేసల్ లేయర్ అనే దగ్గర మాత్రమే దగ్గర, తర్వాత దాని పై పొర కొన్ని పొరల వరకు జీవకణాలు ఉంటాయి. టాప్ మోస్ట్ లేయర్లో ఆ జీవకణాలు అంటే దాంట్లో న్యూక్లియస్ పోతుంది, దాన్ని స్ట్రేటం కార్నియం అంటాము. అది మన డైలీ వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్తో అది పొరలు పొరలుగా పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉంటుంది.
1: అంటే కింద నుంచి కొత్త కణాలు వస్తుంటే పైకి వస్తూ ఉంటాయి,
0: పై కణాలు మాత్రం వాటి న్యూక్లియస్ కేంద్రకం దాన్ని కోల్పోయి డెడ్ సెల్స్ నిర్జీవ కణాలుగా మృత కణాలుగా అయిపోయి తర్వాత అవి మన డైలీ యాక్టివిటీస్లో మనం రాసుకునేటప్పుడు అవి ఏదైనా తగిలినప్పుడు అవి మనకు తెలియకుండానే రాలిపోవడం జరుగుతుంది.
1: స్నానం చేసి టవల్తో రుద్దుకున్నప్పుడు
0: కూడా పోతుంటాయి.
1: అంటే ఒక మొస్తరుగా గోర్లాగే మనం చెప్పుకోవచ్చు.
0: అవును,
1: అందులో అక్కడ కెరటిన్ అని అంటారు.
0: అవును,
1: అదే మొస్తరుగా. సరే అండి, మీరు అన్నారు అంటే విధుల్లో చెబుతూ ఉష్ణోగ్రత దేహ ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది అన్నారు కదా, ప్రత్యేకించి ఉష్ణ ప్రాంతాల్లో ఉన్నవారికి వడదెబ్బ తగలటం మనం తరచు చూస్తూ ఉంటాం. అది మౌలికంగా ఏముంది, ఈ చర్మంలో ఉన్నటువంటి గ్రంథులు, స్వేదగ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయని కారణంగా అంటారు. దీని గురించి కాస్త వివరిస్తారా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా?
0: సాధారణంగా అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట్ల కొన్ని కొన్నిసార్లు ఈ స్వెట్ ద్వారా బాడీలో ఉన్నటువంటి ఎక్కువ లవణాలన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. దాంతోపాటు ఒక్కోసారి ఆ గ్రంథులు కూడా మూసుకుపోతాయి, బాడీలో ఉష్ణోగ్రత ఎక్కువైపోతుంది. ఆ ఉష్ణం ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి ఆ స్థితిని మనము వడదెబ్బనిగా చెప్పుకోవచ్చు. అలాంటి స్థితిలో ఒక్కోసారి జ్వరం వచ్చినట్టుగాను, తర్వాత కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, వామిటింగ్స్ కూడా వస్తుంటాయి, ఆ రకంగా స్పృహ లేకుండా ఒక్కోసారి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి స్థితిని గుర్తించి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళి అవసరమైనటువంటి ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ఇలాంటివి ఎక్కించినప్పుడు ప్రాథమిక చికిత్స చేస్తే త్వరగా కోరుకునే అవకాశం ఉంది.
1: అంటే మౌలికంగా అంటే అక్కడ ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చర్మం సరిగా పని చేయని కారణంగా మరి ఈ వడదెబ్బ రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చా మనం?
0: చెప్పవచ్చు అండి.
1: అంటే తగిన విధంగా చల్లబడతని
0: కారణంగా. అవును,
1: అంటే అప్పుడు తగిన విధంగా పనిచేయలేదంటే ఏ గ్రంథులు పనిచేయమండి? అంటే
0: శ్వేత గ్రంథుల వల్లనే ప్రాబ్లం ఉంది. శ్వేత గ్రంథుల్లోనే ఏమవుతాయంటే ఒక్కోసారి వాటి పనితనము కొంచెం ఇబ్బందిగా తయారవుతుంది.
1: అందువల్ల ఉష్ణోగ్రత పెరుగు
0: ఉష్ణోగ్రత తేడా వచ్చి వడదెబ్బ వచ్చే అవకాశం.
1: సరే అండి, మరొకటి అంటే చర్మము ఒక విసర్జక అవయం కూడా పనిచేస్తుంది మీరు అన్నారు. అంటే ఈ చెమట పట్టడం అన్నది దేహంలో జీవక్రియ జరిగినటువంటి ఏవైతే ఉత్పత్తులు బయటకు వస్తాయో, అంటే విశేషంగా బయటికి పంపాల్సినటువంటి పదార్థాలు ఏర్పడతాయి జీవక్రియ సందర్భంగా, వాటిని కూడా ఏముంది మరి బయటికి పంపటం జరుగుతుందా చర్మం ఈ చెమట ద్వారా?
0: చెమట ద్వారా చర్మం ఆ రీతిగా విసర్జక అవయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ చెమట ద్వారా మన కిడ్నీస్ ఏ రకంగా అనవసరమైనటువంటి వాటిని విసర్జన ఉపయోగపడతాయో చర్మం కూడా అదే రకంగా పనిచేస్తుంది.
1: సరే అండి, మరొకటి అంటే మీరు అన్నారు నాడీ మండలంగా అంటే మీరు
0: సెన్సేషన్
1: రీత్యా అని చెప్పారు కదా, అది ఎలా సందేశాలు కూడా పంపడానికి తగిన నాడీ మండల వ్యవస్థ కూడా చర్మంలో ఉందా లేదా?
0: చర్మం పొరల్లో ఈ నాడీ వ్యవస్థ కూడా ఉంది. మనం టచ్ చేసినప్పుడు, మనం గట్టిగా గుచ్చుకున్నప్పుడు, నొప్పి తగిలినప్పుడు దానికి అవసరమైన కొన్ని నాడీ మండలం సంబంధించిన కొన్ని నరాలు అవి యాక్టివేట్ అయ్యి బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ పంపిస్తాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ముళ్ళు గుచ్చుకున్న, దోమ కుట్టిన, ఏదన్నా మనకు కోసుకున్నప్పుడు, గాయమైనప్పుడు మనం వెంటనే గుర్తించగలుగుతాం. అదన్నీ చర్మంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ పనితనం వల్లనే మనం ఇది గుర్తించగలుగుతాం.
1: సరే అండి, మరొకటి అండి అంటే తరచూ అంటే ప్రత్యేకించి చెప్పాలంటే

0: ఈ బ్యూటీషియన్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు చెప్తుంటారు చర్మాల్లో రకాలు ఉంటాయి అనేసి, అంటే వాటి ధర్మాల ఆధారంగా చెప్తుంటారు. మీరు కూడా వాటిని అలా గుర్తించడం జరుగుతుందా?
1: చర్మాన్ని ముఖ్యంగా మనము మూడు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి డ్రై స్కిన్ అని, ఆయిలీ స్కిన్ అని, మిక్స్డ్ స్కిన్ అని మనం విభజించవచ్చు అనమాట. ఈ డ్రై స్కిన్ను సాధారణంగా స్కిన్ అంతా పొడిబారినట్టు ఎండిపోయినట్టు ఉంటుంది, ఇది పొడి చర్మం రకం అనమాట. ఆయిలీ స్కిన్ అంటే చాలా వరకు చాలామందికి, ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో మనం ఇది ఎక్కువ గమనించవచ్చు. ముఖ్యంగా ఫేస్, ముఖం అంతా కూడా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, ముఖం కడుక్కున్న తర్వాత కూడా కాసేపటికే మళ్ళీ వాళ్ళ ఫేస్ మళ్ళీ ఆయిలీగా తయారవుతుంది అనమాట. ఇట్లా కాకుండా రెండు రకాలుగా మిక్స్డ్గా ఉన్న వాళ్ళకి మిక్స్డ్ టైప్ ఆఫ్ స్కిన్ అని చెప్తాం.
0: సరేండి, మరొకటి ఏంటంటే ఈ చర్మము రంగుకు వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఉండేటువంటి ఏ వర్ణకాల మీద ఆధారపడి ఉంటుంది అంటారు రంగు? మనము
1: చర్మంలో మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఈ మెలనోసైట్స్ అనేవి ఈ పిగ్మెంట్ని తయారు చేస్తుంటాయి అనమాట.
0: అంటే ఈ పొరల్లోనే ఏర్పడతాయా?
1: ఇవి పై పొరల్లో ఎపిడెర్మిస్లో బేసల్ లేయర్ దగ్గరే ఈ మెలనోసైట్స్ ఉంటాయి అన్నమాట. ఈ మెలనోసైట్స్ యొక్క డెన్సిటీ, వాటిల్లో తయారైనటువంటి పిగ్మెంట్ టైప్ను బట్టి మనం స్కిన్ని ఒక 5-6 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. మొదటి రకాన్ని వీటిని ఫిష్బ్యాక్ టైప్ 1 అంటారు. ఇది సాధారణంగా మనకు ఇతర దేశాలు ఉండే వాళ్ళలో అలాంటి చర్మం ఉంటుంది. వాళ్ళలో ఎలా ఉంటుందంటే స్కిన్ చాలా తెల్లగా ఉంటుంది. వాళ్ళు ఎంత ఎండలో ఎంతసేపు ఉన్నప్పటికీ వాళ్ళ చర్మము ఏం రంగు మారదు అన్నమాట. బ్లిస్టర్స్ వస్తాయి కానీ వాళ్ళకి అంటే
0: సర్వసాధారణ
1: అయ్యే అవకాశం ఉంది కానీ రంగు మారదు, అదే కలర్ అట్లే ఉంటారు వాళ్ళు.
0: ఎండకు తట్టుకోవాలంటే అధిక మెలనోసైట్స్
1: ఉండాలి.
0: ఎంతవరకు నిజం?
1: నిజమే అండి. అది ముఖ్యంగా ఈ ఆఫ్రికన్ స్కిన్లో ఈ మెలనోసైట్స్ అనేటివి చాలా అధికంగా ఉంటాయి. అందువల్లనే మన స్కిన్ చాలా డార్క్గా కనిపిస్తుంది. ఇది టైప్ 4, 5, 6 వీళ్ళల్లో మనము డార్క్ స్కిన్ ఇండివిజువల్గా మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ స్కిన్, ఆఫ్రికన్ స్కిన్ అని మనం దీన్ని చాలా వరకు చెప్తుంటాం అనమాట. వీళ్ళు చర్మం ఎట్లంటే కాసేపు కొంత ఎండ తగిలినా చర్మం నల్లబడిపోతుంది, కానీ ఎంతసేపు ఎండలో ఉన్నా కూడా బ్లిస్టర్స్ తట్టుకోగలుగుతారు అనమాట.
0: అంటే నిజానికి అంటే ఈ రంగు అన్నది వారు నివసించేటువంటి శీతోష్ణ స్థితుల ఆధారంగా మరి నిర్ణయించబడుతుందని చెప్పుకోవచ్చా?
1: చెప్పొచ్చండి.
0: సరేండి, ఇక చర్మం గురించే చెప్పుకునేటప్పుడు అంటే తరచు యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ముఖంలో ఈ కొన్ని సమస్యలు వస్తుంటాయి, ప్రత్యేకించి మొటిమలు రావటం, వీటి గురించి కాస్త వివరిస్తారా? ఎందువల్ల ఇలా ఆ వయసులో మరి మొటిమలు రావటం జరుగుతుంది?
1: యుక్త వయసులో సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల్లో వీళ్ళల్లో హార్మోన్ చేంజ్ మొదలవుతాయి అన్నమాట. ఈ టీనేజ్లో వచ్చే హార్మోన్ చేంజ్ వల్ల ఫేస్ మీద ఉన్నటువంటి స్వేద గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్ కాదండి, సెబేషియస్ గ్లాండ్ అంటాం వీటిని, ఆయిల్ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆయిల్ గ్లాండ్స్ ఇవి ఏమవుతాయంటే హైపర్ యాక్టివ్ అయిపోతాయి. అందులో ఆయిల్ సెక్రెషన్ ఎక్కువ అవుతుంది అన్నమాట. హార్మోన్
0: ఎక్కువ పనిచేస్తాయి.
1: మనకు ఆ ఫేస్ మీద బాగా ప్రామినెంట్గా కనబడడం మొదలవుతుంది. చిన్న చిన్న పింపుల్స్ లాగా, బుడిపుల్లాగా తయారవుతాయి. తర్వాత ఇవి కొంతమందిలో
0: అంటే ఏంటి అంటే అక్కడే ఉన్నటువంటి శ్వేద గ్రంథంలో ఏర్పడినటువంటి మలినాలని బయటకు వెళ్ళకోకుండా చేయటం జరుగుతుందా? ఏమైనా
1: ఒక్కొక్కసారి వాటి ఓపెనింగ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ కొన్ని చర్మ కణాలు వాటి ఓపెనింగ్లు అడ్డుపడి బ్లాకెట్స్ లాగా తయారవుతాయి అన్నమాట. అలాంటిది తర్వాత మరి కింద ఉన్నటువంటి ఆ గ్లాండ్, ఆ గ్రంథి యొక్క కింద భాగం అంతా ఆయిల్ సెక్రెషన్తో ఎక్కువైపోయి అవి పింపుల్స్ లాగా, బ్లాకెట్స్ లాగా కనపడతాయి. తర్వాత ఒక రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇది మళ్ళీ వైట్ హెడ్స్ లాగా, చీమగులలాగా ఫేస్ అంతా గడ్లగడ్లగా గులలు గులలుగా వచ్చే అవకాశం ఉంది.
0: వీటికి ఎలాంటి సూచనలు ఇస్తారు యువతకు ప్రత్యేకించి? అంటే కొద్దిమంది గిల్లటం ఇలా చేస్తూ ఉంటారు, అలా కాకుండా అంటే నియంత్రించుకోవాలంటే ఏం చేయాలని అంటారు?
1: ముఖ్యంగా ఈ పింపుల్స్ అనేవి వచ్చినప్పుడు ఇట్లా గిల్లడం మూలన ఫేస్ అంతా బ్లాక్ స్పాట్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంత వరకు గిల్లకుండా ఉండడమే మంచిదన్నమాట. తర్వాత ఆయిలీ స్కిన్ వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసుకోవడం కూడా చాలా ఉత్తమం.
0: ఇక్కడే అంటే మీరు మనం గ్రంథుల గురించి చెప్పుకున్నప్పుడు ఇందాక అన్నారు మీరు, అంటే ఈ మొటిమలు కూడా ఈ గ్రంథులు ఇంబ్యాలెన్స్ అని అన్నారు కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అన్నారు కదా, అదే మోస్తరుగా దేహంలో ఇతరత్ర థైరాయిడ్ గండి ఇలాంటివి కూడా అంటే ఏదైనా సక్రమంగా పనిచేయని కారణంగా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయా?
1: అవునండి, మరి హార్మోన్ చేంజెస్లో థైరాయిడ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర.

0: ఇస్తుంది. ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా హైపోథైరాయిడిజం అని సాధారణంగా చాలామందిలో మనం చూస్తుంటాం. వీళ్ళు ఎక్కువగా వాళ్ళ స్కిన్ అంతా, చర్మం అంతా పొడిబారిపోవడము, ఎక్కువగా వెంట్రుకలు రాలడము, తర్వాత ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు సాధారణంగా గమనిస్తుంటాం. అన్ని వయసుల వారిలో చర్మం పొడిబారిపోవడం సాధారణం అన్నమాట థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు.
1: సరే అండి, మనం అంటే సర్వసాధారణంగా చర్మం పనితీరులోనే, జీవక్రియలోనే వచ్చే మార్పుల కారణంగా మరి ఈ మొటిమలు వస్తాయని మీరు చెప్పారు. ఇక్కడ అంటే మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందే? అంటే తరచు మొహం కడగటం ద్వారా కొద్ది వరకు మనం నియంత్రించుకోవడానికి వీలుంటుందా?
0: అవునండి, వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ముఖ్యం అన్నమాట. ప్రతిరోజు స్నానం చేయాలి, రెండు పూట్ల స్నానం చేస్తే ఇంకా మంచిది. తర్వాత బట్టలు, ఉతికిన బట్టలు, శుభ్రమైన బట్టలు ధరిస్తూ రావాలి. ఇంట్లో కూడా మిగతా వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. తర్వాత బట్టలు, దుప్పట్లు వీటన్నిటిని కూడా ఆయా సమయాల్లో అవసరమైన రీతిలో వాటిని శుభ్రపరచుకొని వాడుకోవడం మంచిది.
1: సరే అండి, ఇక చర్మానికి వచ్చే రోగాలు మనం తీసుకున్నప్పుడు వాటిని ఎలా వర్గీకరించుకోవచ్చు? మీరు చెప్తుంటారు అంటే బ్యాక్టీరియాల వల్ల రావటం, వైరస్ వల్ల రావటం అని కదా, ఆ వర్గీకరణ గురించి చెప్తూ ఎలాంటి సమస్యలు వస్తాయో వివరిస్తే బాగుంటుంది.
0: చర్మ వ్యాధులు అనేటివి మొదటిగా మనం చెప్పుకోవచ్చు, ఇన్ఫెక్షన్స్ అనేటివి మొదట చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సాధారణంగా మనం గమనించే చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇన్ఫెక్షన్స్ అంటే సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటువంటివి. ఈ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటివి మొదట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేటివి సాధారణం అన్నమాట. ఇందులో మొదట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో
1: పెద్దదాని నుంచి రండి, అంటే సైజును మనం తీసుకున్నప్పుడు పారాసైట్స్ గురించి ముందుగా చెప్తే బాగుంటుంది. అంటే పెయిన్ ఇలాంటివి, వీటి వల్ల కూడా మరి సమస్యలు వస్తుంటాయి కదా.
0: పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్లో మనం సాధారణంగా గజ్జిని గురించి చెప్పుకోవచ్చు. ఈ గజ్జి అనేది సర్కాప్టిస్ కేబియన్ అనే ఒక పారాసైట్ వల్ల, ఒక పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ ఉన్న ప్రాంతంలో సాధారణంగా మనం చూస్తూ ఉండొచ్చు. ఓవర్ క్రౌడింగ్ అంటే
1: జనసాంద్రత ఎక్కువగా ఉన్న, మనుషులు మనుషులు సంపర్కం ఎక్కువగా ఉన్న చోట,
0: ఒకే చోట ఎక్కువ మంది ఉండవలసిన వారికంటే కూడా ఎక్కువ మంది ఒక చోట ఉన్నట్లయితే వాళ్ళల్లో దాన్ని ఓవర్ క్రౌడింగ్ అంటాము. అలాంటి ప్రదేశాల్లో ఇది సాధారణంగా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. ఇలాంటివి ముఖ్యంగా హాస్టల్స్, కొన్ని
1: హోటల్స్,
0: తర్వాత కొన్ని జైల్స్ అని చెప్పుకోవచ్చు, ఆర్మీస్,
1: పారిశుద్ధ్య పరిస్థితులు లేని
0: కారణం చోట, ఓవర్ క్రౌడింగ్ ఉన్న చోట ఇవి సాధారణంగా మొదలవుతుంది. ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలాగా చాలా సింపుల్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇది మొదట చేతులకి, వేళ్ళకి మధ్యలో చిన్న చిన్న చెమటకాయల్లాగా, చీమకులలాగా మొదలవుతాయి. విపరీతంగా దురద ఉంటుంది. ముఖ్యంగా సాయంకాలం అయితే రాత్రిపూట ఎక్కువ నవలు, దురదలు వస్తాయి. ఆ తర్వాత ఇది మిగతా అక్కడి నుంచి, చేతుల నుంచి మిగతా బాడీ అంతా, చంకల్లోనూ, బొడ్డు చుట్టూ, తర్వాత జననేంద్రియాల చుట్టూ, అక్కడి నుంచి మిగతా శరీర భాగాలంతటికి వ్యాపిస్తుంది.
1: అంటే వాటికి అనువైన ప్రదేశాల్లో మరి అంటే పెరగటం విపరీతంగా ఉండి అక్కడ చర్మ భాగం ఇవి అవుతుంది,
0: ఎక్కువ సున్నితంగా ఉండే చర్మ భాగాల్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది.
1: సరే అండి, అంటే ఇక్కడే మనం అంటే ప్రత్యేకించి ఈ గజ్జి కానీ మీరు అన్నారు స్కాబిస్ అని అంటామని అన్నారు కదా, అంటే నివారణ ఎలా చేయటం జరుగుతుంది వాటి గురించి కూడా వివరిస్తే, అలానే పారిశుభ్రత గురించి కూడా చెప్తే బాగుంటుంది.
0: ఈ స్కాబిస్లో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం అన్నమాట.
1: అసలు అంటే ఏమో అయిపోయిందని బెంబేలు పడేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అంటే ఏమైతే ఇది ఏదో పెద్దది జబ్బు అని కూడా భావించేవారు ఉంటారు. అందువల్ల
0: భావించే అవకాశం ఉంది నిజమండి. కాబట్టి ఈ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వీలైన త్వరగా ట్రీట్మెంట్, ఎర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం. తర్వాత ఇంట్లో అందరికీ అంటే ఎవరైతే తన కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటి దగ్గర ఉన్నారో,
1: సన్నిహితులు
0: ఇంట్లో, ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఉన్నవాళ్ళు, హాస్టల్ ఉంటే ఇన్మేట్స్, ఇట్లా అందరి ట్రీట్మెంట్ ఒకేసారి తీసుకోవడం చాలా ముఖ్యం.
1: సామూహిక ట్రీట్మెంట్
0: చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత ట్రీట్మెంట్ అందరూ ఒకసారి వాడితే త్వరగా తగ్గుతుంది.
1: అంటే ఇక్కడ మనం చికిత్స అని చెప్పుకున్నప్పుడు బాహ్యంగా మరి కొన్ని రకాలైనటువంటి లోషన్స్ పూసుకోవటం ద్వారా మరి పరిష్కారం సూచించడం జరుగుతుందా?
0: గజ్జి లేక స్కేబిస్కి సాధారణంగా వాడే మందులు బాడీ మీద ఎక్స్టర్నల్గా పూసుకునే, బాహ్యంగా పూసుకునే లేహాలు, క్రీములే ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.
1: సరే అండి, ఇక్కడే అంటే మీరు అన్నారు కదా, అంటే అవి ఎప్పుడు పూసుకోవాలి, అంటే ఎంతసేపు ఉండాలి,

0: ఎందుకంటే అది పని చేయాలి కదా లోపల, ఆ వివరాలు కూడా తెలియజేస్తే బాగుంటుంది.
1: అది మరి గంజి స్కేబ్స్కి స్కేబ్సైడల్ ప్రిపరేషన్స్ లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఉన్నాయని చెప్పాను కదా, ఇవి రకరకాల ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్రిపరేషన్ బట్టి దాని కాంటాక్ట్ టైము మనం ఉంచుకోవడం జరుగుతుంది. దానికి డాక్టర్ని సంప్రదిస్తే దాని తీవ్రతను బట్టి అవసరమైన లోషన్స్ రాసిస్తారు. వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం వాడడం చాలా శ్రేయస్కరం.
0: ఇక్కడ పెయిన్ కోరుకోడు కూడా చెప్తే బాగుంటుంది. ఇది కూడా ఒక సమస్య, ఎందుకంటే తల్లో వెంట్రుకలు ఊడిపోయి చాలామంది ఇబ్బందిగా.
1: అవునండి, ఈ పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్లో తల్లో పేలు అనేటివి కూడా ముఖ్యం అన్నమాట. దీన్ని పెడిక్లోస్ క్యావిటీస్ అంటారు. ఇది తల్లో సాధారణంగా తల్లో పేలుగాను చాలా కనపడుతూ పేలుతో పాటు నిట్స్ కూడా ఉంటాయి.
0: అంటే అయితే బాహ్యంగా ఉంటాయి వెంట్రుకలు,
1: వెంట్రుకలు తల మీద స్కిన్ స్కిన్ దగ్గర నుంచి ఎక్కడైతే మనకు హెయిర్ కనపడుతుంది,
0: ఎక్స్టర్నల్ పారాసైట్,
1: ఎక్స్టర్నల్ పారాసైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇది ఉన్నప్పుడు తల్లో ఎక్కువ దురద పెడుతూ నవ్వు ఉంటుంది, తర్వాత చుండ్రులాగా ఒక్కోసారి కనపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కానీ పేనుకొరుగుడు అంటాము, పేనుకొరుగుడు అనేది కొన్ని కొంతమందిలో అక్కడక్కడ బిళ్ళలు బిళ్ళలుగా ప్యాచెస్ ప్యాచెస్గా హెయిర్ పోతుంది. కానీ యాక్చువల్గా ఆ పేను

0: ఎక్కడైతే మనకు హెయిర్
1: కనపడుతుంది
0: ఎక్స్టర్నల్ పారాసైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇది ఉన్నప్పుడు తలలో ఎక్కువ దురద పెడుతూ నవ్వు ఉంటుంది, తర్వాత చుండ్రులాగా ఒకసారి కనపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కానీ పేనుకొరుగుడు అంటాము, పేనుకొరుగుడు అనేది కొన్ని కొంతమందిలో అక్కడక్కడ బిళ్ళలు బిళ్ళలుగా ప్యాచెస్ ప్యాచెస్గా హెయిర్ పోతుంది, కానీ యాక్చువల్గా ఆ పేను దాన్ని కొరకదు. ఆ హెయిర్ రూట్లో జరిగే డ్యామేజెస్ వల్ల ఆ పైన మనకు హెయిర్ పోతుంది తప్ప పేనుకి పేనుకొరుగుడికి సంబంధం లేదు.
1: మొత్తానికి సరే అండి, ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు కూడా మరి ఎలాంటి చికిత్స ఉంది?
0: తలలో పేలున్న వాళ్ళు కూడా ఇది కూడా ఓవర్ క్రౌడింగ్ ఉన్న చోట ఒకరి నుంచి ఒకరికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరికొకరికి అంటువ్యాధిలాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫ్యామిలీ ట్రీట్మెంట్, ఇంట్లో వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి ఆ పెటిక్యులర్స్కి దగ్గర మందులు ఉన్నాయన్నమాట, ఆ లోషన్స్ డాక్టర్ రాసినట్టు వాడితే త్వరగా తగ్గుతుంది. ఆ పేను కొరకుడు అనేది అయితే అది పేనుకి సంబంధం లేదు కాబట్టి దానికి సంబంధించిన లోషన్స్, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ సపరేట్గా ఉంటాయి. వాటి ప్రకారం డాక్టర్ సంప్రదించి రాయించుకొని వాడాలి.
1: మరి అలానే మనం చెప్పుకుంటూ ఇప్పుడు పారాసైట్స్ గురించి చెప్తూ వచ్చారు మీరు, ఇక బ్యాక్టీరియా వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి చర్మానికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కదండి, వాటి గురించి కూడా కాస్త వివరిస్తారు.
0: బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా సాధారణంగా వస్తుంటాయి. ఈ బ్యాక్టీరియాలో ముఖ్యంగా స్టాఫిలోకోకల్ ఆర్గానిజమ్స్ అని, స్ట్రెప్టోకోకల్ ఆర్గానిజమ్స్ అని చాలా సాధారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి చర్మం మీద వేడి గుల్లల్లాగా, తర్వాత ఈ మన చీమ్ పట్టిన గుల్లల్లాగా రావడం జరుగుతుంటుంది. ఇది చిన్నపిల్లల్లో ఒక్కోసారి ఫేస్ మీద, మూతి చుట్టూ, ముక్కు చుట్టూ తేనె రంగు పూసినటువంటి ఏదో మచ్చలు ఉన్నట్టుగా వస్తుంటుంది. కొంతమందిలో నీటి బుడగలాగా ఏర్పడుతుంటాయి, పగిలిపోయి పక్క పక్కనే స్ప్రెడ్ అవుతుంది కూడా జరుగుతుంది అనమాట. ఇవి దీన్ని ఇంపెటిగో అంటారు. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇవి కూడా ఒక్కోసారి చిన్నపిల్లల్లో ఓవర్ క్రౌడింగ్ ఉన్నప్పుడు దగ్గర దగ్గరలో ఉన్న పిల్లలు ఆడుకునే వాళ్ళకి అంటువ్యాధిలాగా ఒకరికొకరు స్ప్రెడ్ అవుతుంది. దీని దగ్గర వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు యాంటీబయాటిక్స్, పై పూతలాగా యాంటీబయాటిక్ క్రీములు వాడితే తగ్గే అవకాశం ఉంది.
1: సరే అండి, మరొకటి అంటే మనం కారకాల గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా, వైరస్ వల్ల కూడా ప్రత్యేకించి చిన్నపిల్లల్లో కూడా ఈ తట్టు అంటుంటారు, ఇవి పోయటం ద్వారా కూడా బిడ్డల చర్మంలో మార్పులు వస్తాయి కదండి, వాటి గురించి కూడా కాస్త వివరిస్తారా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి?
0: అవునండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి అందులో ముఖ్యంగా మనం మీజిల్స్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మరి తట్టు అంటాము. ఇది చిన్నపిల్లల్లో చిన్న చిన్న చెమటకాయలాగా
1: కూడా అంటుంది,
0: చర్మం అంతా ఎర్రగా రెడ్గా అయిపోవడము, తర్వాత దాంతోపాటు జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటివి కూడా రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు తాస్కారం చేయకుండా చర్మ డాక్టర్ దగ్గర చూపెట్టి అవసరమైన మందులు రాయించుకోవాలి. ఇంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్లో చికెన్ పాక్స్ కూడా మనం సాధారణంగా చెప్పుకోవచ్చు. దాన్ని అమ్మవారు అని అంటారు. ఇవి నీటి బుడగలాగా మనం స్నానం చేసిన తర్వాత చర్మం మీద నీటి చుక్కలు ఎట్లా నిలబడి ఉంటాయో ఆ మాదిరిగా నీటి బుడగలు చర్మం మీద సడన్గా స్టార్ట్ అవుతాయి. ఒకసారి జ్వరం వచ్చి జ్వరంతో పాటు రావచ్చు. కొంతమంది జ్వరం లేకుండా కూడా ఈ నీటి గుల్లలు అంటే వాటర్ బబుల్స్ లాగా ఈ చికెన్ పాక్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా చికెన్ పాక్స్ కూడా అంటువ్యాధి కాబట్టి అందుకనే ఐసోలేషన్ అంటాం. అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచి ట్రీట్మెంట్ చేయడం చాలా ఉత్తమం.
1: సరే అండి, మరొకటి అంటే ఈ శిలీంధ్రాల కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని మీరు అంటుంటారు, వాటి గురించి కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా బాధ పెట్టడం జరుగుతుంది, మరి ఎక్కడి నుంచి ఈ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంటుంది, ఆ వివరాలు తెలియజేస్తారు.
0: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా చాలా సాధారణంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇలాంటి డ్రై సీజన్స్లో అంటే వింటర్స్లో, ఈ మాన్సూన్స్లో, వింటర్స్లో, ఈ శీతాకాలంలో వాతావరణం అంతా పొడిబారి ఉంటుంది కదా, ఈ పొడి వాతావరణంలో ముఖ్యంగా వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుంటే శిలీంధ్రాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. ఇవి ముఖ్యంగా వర్షం పడిన తర్వాత ఆ తడి నీళ్ళల్లో నానిన కాలి గోర్లకి సాధారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి తర్వాత చాలామందిలో ఈ గ్రాయిన్స్లో అంటే
1: గజ్జలు
0: ఆ ప్రాంతంలో రెడ్డగా ఎర్ర చర్మము కందిపోవడము, ఎర్రగైపోవడము, కోసుకుపోయినట్లుండడము, తర్వాత బిళ్ళలు బిళ్ళలుగా తామరాగలాగా బిళ్ళలు బిళ్ళలుగా కొన్ని మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. అందులో విపరీతంగా నవ్వు ఉంటుంది, దురద ఉంటుంది. ఆ తర్వాత అవి అలా దగ్గర దగ్గర చుట్టుపక్కల కొన్ని మచ్చలు ఏర్పడతాయి, అవన్నీ కలిసిపోతాయి. అట్ట అట్ట తాస్కారం చేస్తే చాలామంది పోతుంది లేని తాస్కారం చేస్తారు. డాక్టర్ దగ్గర డాక్టర్ని సంప్రదించరు, దానికి మందులు

0: వాటర్ అనమాట. వాళ్ళల్లో అలా అలా క్రమేణా అది ఒళ్ళంతా వ్యాప్తి చెందుతుంది. అది అది రాని ప్రదేశం అంటూ ఉండదన్నమాట. తల్ల వస్తుంది, ముఖం మీద వస్తుంది, గడ్డం వస్తుంది, తర్వాత బాడీ అంతా వస్తుంది, చంకల్లో గజ్జల్లో వస్తుంది, కాళ్ళల్లో అరికాళ్ళు
1: అరిచేతుల్లో పానగంటి వారు చెప్తూ ఒళ్ళంతా తామరా అని చెప్తుంటారు. అలా
0: అలాగా అలాగా ఇది ఒళ్ళంతా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనమాట. కాబట్టి వీళ్ళని త్వరగా కొద్ది కొద్దిగా మసలు ఉన్నప్పుడే స్టార్టింగ్లోనే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఉత్తమం.
1: సరే అండి, మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా చెప్పారండి. అంటే వీటికి ఎలాంటి చికిత్స విధానం ఉంది?
0: వీటికి
1: అంటే మందులు అంతర్గతంగా కూడా ఇవ్వటం జరుగుతుంది, మరి బాహ్యంగా కూడా?
0: బాహ్యంగా బాహ్యంగా ఆయింట్మెంట్స్, లేహ్యాలు, లోషన్స్ ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే తక్కువ మోతాదులో ఇన్ఫెక్షన్ ఉంటుందో అలాంటప్పుడు మనం బాహ్యంగా అప్లై చేసే క్రీములు వల్లనే సరిపోతాయి. కానీ ఎక్స్టెన్సివ్గా అంటే ఎక్కువ బాడీ సర్ఫేస్ ఇన్వాల్వ్ అయితే అలాంటప్పుడు మనం ఓరల్గా అంటే అంతర్గతంగా మాత్రలు కూడా వాడాల్సిన అవసరం ఉంది.
1: సరే అండి, మరొకటి అంతుబట్టి అనేటువంటి చర్మ సమస్యల్లో చెప్పుకోదగ్గవి ఎగ్జిమా, దీని గురించి కూడా కాస్త చెప్తారు.
0: ఎగ్జిమాని డెర్మటైటిస్ అని కూడా అంటారు. ఈ డెర్మటైటిస్ అనేది మనకు అలర్జీ అంటాం కదా, అలర్జీ లేక హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అనమాట. ఇది సాధారణంగా మాటి మాటికి తుమ్ములు వచ్చేవాళ్ళలో, ఫ్రీక్వెంట్గా జలుబు చేసేవాళ్ళలోను, ఆస్మా అలాంటి ఎవరికైతే ఇలాంటి అలర్జీస్ ఉంటాయో వాళ్ళల్లో చర్మము ఈ రకంగా చర్మం పొడిబారిపోవడము, అక్కడ గీరితే నీటి పొక్కుల్లాగా చిన్న చిన్న చెమటకల్లాగా వస్తాయి, తర్వాత గీరుతూ ఉంటే తడి అవుతుంటుంది, నీసు గారుతుంటుంది, ఆ తర్వాత అది గీరుతూ ఉంటే ఆ నవ ఉన్న దురదల వల్ల గీరుతూ పోయే కొంది ఇంకా ఎగ్జిమాస్ తయారవుతాయి అన్నమాట. ఇవి సాధారణంగా కాళ్ళకి చేతులకి ఎక్కువ వస్తాయి, చిన్నపిల్లల్లో కూడా వస్తాయి. ముఖ్యంగా 2 నెలల వయసు నుంచే కూడా కొంతమందిలో మనం గమనించవచ్చు. వాళ్ళల్లో ప్రధానంగా ఈ బుగ్గలు ఎర్ర కందిపోతాయి, కందిపోయినట్టు పొడివారిపోతాయి, పట్టుకొని చూస్తే ఏమాత్రం చర్మం ఉన్నట్టు ఉండదు, డ్రైగా అయిపోతాయి అన్నమాట. అక్కడి నుంచి ఆ తర్వాత చర్మం పగిలి నీసు గారుతూ ఇంకా విపరీత అయితే ఇన్ఫెక్షన్ కూడా సెకండరీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా కాంప్లికేటెడ్గా తయారవుతాయి.
1: సరే అండి, మరొక సమస్య అంటే చర్మానికి సంబంధించి చుండ్రుకు గురించి కాస్త వివరిస్తారా?
0: చుండ్రు అనేది కూడా దీన్ని సెబోరిక్ డెర్మటైటిస్ అంటాము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జిమా. యాక్చువల్గా చుండ్రు అనేది చాలామంది అలర్జీ అని చెప్తే నమ్మరు, కాబట్టి ఈ చుండ్రు అనేది దీన్ని సెబోరిక్ డెర్మటైటిస్ అంటాము. ఇది కూడా ముఖ్యంగా ఈ డ్రై సీజన్స్లో, మాన్సూన్స్లో, ముఖ్యంగా రెయినీ సీజన్స్, వర్షాకాలము, శీతాకాలంలో చాలా సాధారణంగా ఎవరైతే ఈ అలర్జీస్ ఉంటాయో, ఈ సాధారణంగా చుండ్రు ఉంటుందో వాళ్ళకి ఈ సీజన్లో తీవ్రమవుతుంది. కాబట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా షాంపూస్, రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ లోషన్స్ కొన్ని, తర్వాత షాంపూస్ వాడినట్లయితే మనం ఆ చుండ్రుని కంట్రోల్ చేయొచ్చు.
1: అంటే వ్యక్తిగత పారిశుభ్రత ఎంతైనా అవసరమని అంటారు.
0: అవును.
1: సరే అండి, మరొకటి అండి, మరొక అంతుపట్టని సమస్య ఏంటంటే సోరియాసిస్, దీని గురించి కూడా సంక్షిప్తంగా చెప్తే బాగుంటుంది.
0: సోరియాసిస్ అనేది ఈ రోజుల్లో చాలా సాధారణంగా మనం గమనిస్తున్నాము. పూర్వం అంత ఉండేది కాదనమాట. ఇప్పుడు అనేక మంది ఈ సోరియాసిస్ వ్యాధిని బాధపడుతున్నారు. కారణం యాక్చువల్గా ఏమంటే ఇది జెనెటికల్లీ ప్రిడిస్పోజ్డ్ ఇండివిజువల్స్లో ఇది వస్తుందన్నమాట. అంటే ఒకవేళ వంశపారంపరంగా ఎవరికైనా ఉన్నట్లయితే తర్వాత జనరేషన్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ జీన్స్లో వచ్చే మార్పుల వల్ల ఇది వస్తుంది. ఇవే కాదు, కొన్ని కొన్ని ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. ఒక్కోసారి గొంతు నొప్పి, అలాంటి సోర్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, తర్వాత వాడే కొన్ని మందుల వల్ల వాటి రియాక్షన్ అని కాదు, కానీ మందులు ఏదో సమస్యకి, ఏదో అంటే మలేరియా వచ్చినప్పుడు మందులు వాడుతుంటేను, లేకుంటే బీపీ ఉంటే బీటా బ్లాకర్స్ వాడుతుంటేను, అలాగే కొన్ని కొన్ని మందులు వాడే వాళ్ళలో ఉన్నటువంటి వ్యాధి మొదలవుతుంది అనమాట. తర్వాత ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ సోరియాసిస్ ఎక్కువ వస్తుంటుంది. ఇట్లా ఆ రీతిగా మరి సోరియాసిస్ అనేది సాధారణంగా చర్మం పొక్కులు అంటే చర్మం ఎండిపోయినట్టు డ్రై స్కేల్స్ అంటాము, సిల్వరీ స్కేల్స్ అంటాము, అంటే ఏమనొచ్చు అబ్రకం అంటారు కదా, మైకా స్కేల్స్ అంటాం కదా, అలాంటి స్కేల్స్ మోకాళ్ళు, మోచేతులకి, వెనక వీపు మీద పొలుసుల్లాగా వస్తుంటుంది అనమాట. దీన్ని కూడా చాలా మందిలో ఈ దురద నవ ఉండదు, అందువల్ల చాలామంది తాస్కారం చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏముందలే తగ్గుతుందలే అనుకుంటే అలా అలా స్ప్రెడ్ అయిపోయి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది.
1: సరే అండి, చివరిగా ల్యూకోడర్మా గురించి, పాండు రోగం అని అంటుంటారు కదండి, అంటే చర్మం తెల్లగా మారిపోతుంటుంది, దీని మీద చాలా అపోహలు ఉన్నాయి, దీని గురించి కూడా కాస్త వివరిస్తే బాగుంటుంది.
0: అవునండి, ఈ ల్యూకోడర్మా అంటే వైట్స్ స్కిన్ అని. యాక్చువల్గా మన స్కిన్లో ఈ మెలనోసైట్స్ అని చెప్పాం కదా, ఈ మెలనోసైట్స్ అనేటివి మనకు పిగ్మెంట్ని తయారు చేస్తాయి,
1: వర్ణకారకాలు.
0: దానికి

0: దానివల్ల మనకు ఒక వర్ణం, ఒక రంగు ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ పిగ్మెంట్ సెల్స్ని, ఆ మెలనోసైట్స్ని మన బాడీలో ఉండే బ్లడ్ సెల్సే కొన్ని యాంటీబాడీస్గా తయారైపోయి యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్ లాగా అక్కడ డ్యామేజ్ జరిగి ఆ పూర్తిగా ఆ పిగ్మెంట్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఆ చర్మం పొరలో ఉన్నటువంటి ఆ పిగ్మెంట్ సెల్స్ పూర్తిగా పోవడం వల్ల అక్కడ తర్వాత రంగు ఏర్పడదు, రంగు లేని మిగతా చర్మం అంతా ఉంటుంది. చర్మం అంతా సాధారణమే కానీ రంగు లేదు. కానీ దీన్ని శ్వేత కుష్టు అని చెప్పి అది చాలామంది చూసిన వాళ్ళు ఇది కుష్టివ్యాధి ఏమో అని భ్రమపడుతుంటారు అన్నమాట.
1: కానీ కాదు,
0: ఇది కుష్టివ్యాధి కాదు,
1: భయపడాల్సిన
0: పని ఏం లేదు, దాంట్లో రంగు ఒకటే ఉండదు.
1: పెంచలే గారు, చర్మం గురించి అది పనిచేసే విధానం, అలానే చర్మానికి వచ్చే సమస్యల గురించి మా శ్రోతలకు సమగ్రంగా వివరించారండి. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు శీర్షికన చర్మ వ్యాధులు చికిత్స, ఈ అంశానికి సంబంధించి డాక్టర్ కె పెంచలయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి.

0: హేమావతి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Sunil Varma. The headlines. Home Minister Amit Shah says Center's high-level committee on artificial demographic changes to also assess requirement of law to tackle the issue. National Security Advisor Ajit Doval calls for decisive action against terrorism, says there cannot be double standards in fight against the menace. BJP appoints party presidents for Punjab, Haryana, Delhi and Tripura. Air India extends suspension of its flights to Israel till July end amid continued geopolitical uncertainties in West Asia. And in IPL cricket, Rajasthan Royals to take on Gujarat Titans in all-important qualifier 2 in New Chandigarh this evening.

మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక, దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా అమ్మనా కోడల చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: బలరామకృష్ణులు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం అది. సంగీతం రాజకోటి. ఇప్పుడు వినండి మరి. ఆవారా చిత్రం కోసం రాహుల్ నంబియార్ సైంధవి పాడిన పాట. గీత రచన వెన్నెలకంటి, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

వాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి ఏఐఆర్ అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

అల్లరి పిల్లలు చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం విన్నారు. సంగీతం సత్యం. ఇప్పుడు వినండి బాబాయ్ హోటల్ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాదనా,
1: పాణిపట్టు పాణిపట్టు సాగినట్టు జంజాటనా,
0: ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాదనా,
1: పాణిపట్టు పాణిపట్టు సాగినట్టు

0: ప్రేమ చుట్టూ పూసినట్టు కాసినట్టు గుంజాటనా.
1: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వేమన విశ్వదృష్టి, శ్రీ యలమూర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 4వ భాగం.

ఏరుల జన్మ యోగుల జన్మ ఎవరు నిర్ణయించగలరు? వేమన ఎవరు, ఎక్కడివాడు అని చెప్పడం కూడా అంతే. ఎందుకంటే ఈ వివరాలేవీ వేమన అంత స్పష్టంగా చెప్పలేదు. కొన్ని పరిశోధన గ్రంథాలు ఆయా రచయితల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఆలోచించినప్పుడు వేమన జంగముడని తెలుస్తుంది. శైవ సిద్ధాంతాలను అనుసరించిన లింగాయతుడు అని అర్థమవుతుంది. ప్రాచీన శైవమతంలో శూన్యవాదం ప్రధానమైంది. వేమన కూడా తన పద్యాల్లో శూన్యవాదం గురించే ఎక్కువగా చెప్పాడు. లింగాయతంలో ఉపనిషత్తుల్ని ఆదరించడం, వచన సంప్రదాయం పాటించడం, శూన్యవాదాన్ని అనుసరించడం ఈ మూడు ప్రధానం. అందుకే వేమన పద్యాల్లో ఉపనిషత్తుల సారం ఎక్కువగా కనపడుతుంది. ఉపనిషత్తుల సారమైన భగవద్గీత ప్రతిపాదించిన అంశాలు కూడా వేమన పద్యాల్లో కనిపిస్తాయి. ఇక ఛందస్సుల్లో అతి సరళమైన దేశీ ఛందస్సు ఆటవేలది. ఈ ఛందస్సులో పద్యాలు చెప్పడం అనేది ఒక రకంగా వచన సంప్రదాయం క్రిందికే వస్తుంది. అట్లని వేమన ఆటవేలదిలోనే చెప్పలేదు. మిగతా సందర్భాలలో అన్ని రకాల ఛందస్సు ఉపయోగించి పద్యాలు చెప్పాడు. రెండవది లింగాయతం వ్యతిరేకించే అంశాలు మూడు: వైదిక ఆచారాలు, విగ్రహారాధనలు, కుల విభజన. వేమన శివకవుల్ని ఇష్టపడ్డవాడుగా కనిపిస్తున్నాడు. వాళ్లను గురువులుగా భావించినట్లు కూడా తెలుస్తుంది. శివకవులకు నవకవులకు శివభక్తికి తత్వమునకు చింతామణికి శివలోక ప్రమథులకు శివునకు గురువునకు శరణు శేయర వేమా. శివకవులు అంటే సిద్ధేశ్వరుడు, బసవేశ్వరుడు, సోమశేఖరుడు, శరభాంకుడు, సోమనాథుడు మొదలైన వాళ్ళు. అలాగే అక్క మహాదేవి, మల్లమ్మలు కూడా. ముఖ్యంగా కుమార సంభవం అనే మహాశైవ ప్రబంధము రచించిన నన్నెచోడుని గురువు జంగమ మల్లికార్జునముని. నన్నెచోడు కవి కవితారీతులు, కావ్యలక్షణాలను, భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకున్నవాడు పాల్కురికి సోమనాథుడు, గొప్ప శైవమత ప్రచారకుడు. రెడ్డిరాజుల కాలంలో శైవానికి ప్రాముఖ్యత కొనసాగింది. శ్రీనాథుని కాశీఖండం, భీమఖండం, హరవిలాసం మొదలైన కావ్యాలు ఆ సమయంలోనే ఆవిర్భవించాయి. అప్పట్లో కొంతమంది శైవులు వైష్ణవంలోకి మారడం కూడా జరిగింది. అన్నమాచార్యుడు శైవం నుండి వైష్ణవంలోకి వచ్చిన తర్వాతే సంకీర్తనాచార్యుడుగా ప్రసిద్ధిగాంచాడు. పోతన కూడా శైవం నుండి వచ్చినవాడే. ఆ తర్వాత భాగవతం రచించాడు. అయ్యలరాజు త్రిపురాంతకుడు అనే కవి వీర వైష్ణవాన్ని స్వీకరించి ఒంటిమిట్ట రఘువీర శతకం రచించాడు. ఇక కృష్ణదేవరాయల ప్రబంధయుగం ప్రారంభం కావడంతో వైష్ణవానికి పెద్ద పీట దక్కింది. వైష్ణవ ప్రబంధమైన ఆముక్తమాల్యద స్వయంగా ఆయనే రచించారు. వేమన కర్నూలువాడని, అనంతపురం వాడని, చిత్తూరువాడని, నెల్లూరువాడని కూడా ఎన్నో వాదనలు, సంశయాలు ఉన్నాయి. అయితే వేమన తన పద్యాలలో కొండబోడు, గుల్లకాసు, బిత్తలి, కొంప, కూడు, ఎనుము ఇలాంటి కడప మాండలికం ప్రయోగించాడు కాబట్టి కడప ప్రాంతీయుడు కావచ్చు అన్నది కొందరి అభిప్రాయం. ఈయన పేరు వేమారెడ్డి అని అంటున్నారు. అయితే వేమన ఏమంటున్నాడంటే, జంగమైన పిదప జాతినెంచగరాదు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి జంగమం స్వీకరించిన తర్వాత మళ్ళీ జాతి గురించి చెప్పుకోవడం అవివేకం.

అంటాడు. వేమన అనే పేరు ఎలా వచ్చింది? దీని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వేమ పదానికి మాతృక హేమ. హేమరెడ్డి వంశీయులు రెడ్డిరాజులుగా పిలువబడ్డారు. వీళ్ళు శివపారమ్యం స్వీకరించిన వాళ్ళు. వీళ్ల భక్తి సామ్రాజ్యానికి కేంద్రం శ్రీశైలం. హేమరెడ్డి అక్కమ్మ శ్రీశైలంలో శివసాయుజ్యం పొందింది. ఈమె అక్కమహాదేవి అన్న పేరుతో ప్రఖ్యాతిగాంచింది. ఈమె దిగంబర సన్యాసిని. కర్ణాటక ప్రాంతము నుండి వచ్చి శ్రీశైలంలో నిలిచింది. ఈమె బసవేశ్వరుని శిష్యురాలు. తర్వాత మల్లమ్మ, పేరుగాంచిన శివభక్తురాలు. ఆ మల్లమ్మకు మరిదిగారే వేమన అని పరిశోధకుల నిర్ణయం. ఈ వంశీయుల్లో హేమారెడ్డి అని పేరుతో చాలామంది ఉన్నారట. ఆ పేరునే వాడుకలో వేమారెడ్డి అని పిలిచేవారట. వాళ్లల్లో ఒక వేమారెడ్డే మన వేమన అంటున్నారు. ముందు చెప్పుకున్నట్టు యజ్ఞాలు క్రతువులు వీటిని వ్యతిరేకిస్తుంది శైవం. అది చెప్పాల్సి వచ్చినప్పుడు కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. యాగాలు క్రతువులు ఆచరణీయాలే, కానీ వాటి పేరుతో విపరీతమైన పోకళ్ళు వద్దు అన్నది వేమన అభిప్రాయం. తరువాత విగ్రహారాధనకు వ్యతిరేకం శైవం. దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా సున్నితంగానే చెప్పాడు వేమన.

జీవుడు వేరు శివుడు వేరు అన్న భేదం లేదు. అది తెలుసుకున్న తర్వాత శిలారూప శివలింగాన్ని ఎందుకు పూజించాలి అంటాడు. మధువు సేవించిన తర్వాత చేదు రుచిస్తుందా అని ఉదాహరణ చెబుతాడు. హృదయమందునున్న ఈశుని గానక

ಲೋಕ ವಿಶ್ವದ ಅಭಿರಾಮ ವಿನುರವೇ ಮಾ. ಎಂದುಲೋ ಚೈತನ್ಯಮುಂಟುಂದೋ ಅದೇ ಪರಮಾತ್ಮ. ಆ ಪರಮಾತ್ಮ ಪೇರೇ ಈಶ್ವರುಡು. ಆ ಈಶ್ವರುಡೇದೋ మన హృదయంలోనే ఉన్నాడు. అలాంటప్పుడు ప్రత్యేకంగా శిలలకు మొక్కేదెందుకు? ఉన్నదంతా జీవుల్లోనే ఉంది, శిలల్లో ఏముంది అని నెమ్మదిగా ప్రశ్నించాడు. మూడవది కులరాహిత్యం. ఈ అంశంపై అనేక పద్యాలు చెప్పాడు వేమన. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము

0: కులం అంటే మనిషి పుట్టిన తర్వాత సామాజికంగా ఏర్పడింది. అది ప్రధానంగా పరిగణించాల్సినది కాదు. ఎందుకంటే దానికి ఎక్కువ తక్కువ అనే తెచ్చిపెట్టుకున్న తేడాలుంటాయి. మౌలికంగా చూడాల్సింది గుణాన్ని, అది ప్రధానం. ఎవరైతే మహాశయం కలిగి ఉంటారో, ఎవరైతే లోకం మెచ్చేంత కృషి చేసి ఉంటారో, ఎవరి గుణమైతే గొప్పగా ప్రకాశిస్తుందో వాళ్లే నిజమైన గొప్ప కులస్థులు అన్నది వేమన తాత్పర్యం. దీనికి బలమైన రెండు పోలికలు కూడా చెప్పాడు. పూజ చేయటం గొప్ప కాదు, అంతకంటే ముందు బుద్ధిని నిలకడగా ఉంచాలి. బుద్ధి నిదానం లేని పూజ నిరర్థకం. ఇక్కడ బుద్ధి అంటే సహజంగా ఉండేది కాదు, ప్రయత్నించి సాధించుకునేది. ఆ బుద్ధిని సాధించాడు కాబట్టే గౌతముడు బుద్ధుడయ్యాడు. అలాగే మాట చెప్పడం కాదు గొప్ప, మనసు దృఢంగా పెట్టుకోవాలి. మనసు కలిగి మాట్లాడే మాటకు విలువుంటుంది, కానీ మనసు లేని మాట తేలిపోతుంది. ఇక జంగమం సమర్థించిన మూడంశాలు ఉపనిషత్తుల ఆదరణ, శూన్యవాదం, వచన సంప్రదాయం. మొదట ఉపనిషత్తు భావాలకు అనుకూలమైన ఈ పద్యం చూడండి.
1: తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా.

0: నీ శరీరానికి నీవు కర్తవు కాదు, కానీ నాదే అన్న భావనలో ఉన్నావు కాబట్టి పోషిస్తున్నావు. ధనానికి నీవు కర్తవు కాదు, కానీ నాదే అన్న భ్రాంతిలో ధనం దాచిపెడుతున్నావు. నీ ప్రాణానికి నువ్వు కర్త కాదు, కానీ నేనే కర్త అన్నట్లు భావిస్తున్నావు. ప్రాణం అంటే ఊపిరి, గాలి. ఈ గాలి తిత్తిలోంచి గాలి వెళ్ళిపోగానే వట్టి తిత్తి మాత్రమే. బెలూన్లో గాలి ఉన్నప్పుడే పైన ఆడుతుంది, గాలి పోయిన వెంటనే వట్టి తిత్తి నేలపై పడిపోతుంది. ఆ గాలి ఎలా వచ్చిందో ఎలా పోయిందో రెండూ దానికి సంబంధం లేదు. అట్లే ఈ శరీరం, ప్రాణం, వీటి మధ్య జరిగే తంతు, వీటన్నింటిపై నీ కర్తృత్వం ఏమాత్రం లేదు, అసలు కర్త లేడు అన్నాడు. మొదట కర్త కాదు, తుదను కాదు, నడమ కర్తననుట నగుబాటు కాదుకో అని ఎద్దేవా చేశాడు వేమన. ఇక రెండవది శూన్యవాదం. దీని గురించి విశేషంగా చర్చించాడు.
1: బయలులోని బయలు బయలని తెలియక బయట పడిరి తా

ఇక్కడ వేమన చెప్పిన బయలే శూన్యం. ఆ శూన్యమే బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని దర్శించాలంటే ముందు బయలు ఏమిటో తెలుసుకోవాలి అంటాడు. నువ్వు చూస్తున్నది నిజం అని భ్రాంతి పడుతున్నావు, నువ్వు చూడలేనిది అబద్ధం అని భావిస్తున్నావు. కానీ నువ్వు చూస్తున్నదే అబద్ధం. నువ్వు చూడలేనిది ఏదైతే ఉందో దాన్ని చూడగలిగితే అప్పుడు తెలుస్తుంది అదే నిజమని నిర్ధారించుకుంటావు అని వేమన సిద్ధాంతపరుస్తున్నాడు. ఇది శూన్యవాదం. ఆదిశంకరుల అద్వైతం ఇలాగే ఉంటుంది. ఆయన నిర్వాణ షట్కం ఇలాగే సాగుతుంది. నేను ఎవరితోనూ లేను, ఏదీ నాతో లేదు, దేనికి నేను కర్తను కాను అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నది ఆదిశంకరుల నినాదం. అంటే నేను బ్రహ్మం వేరు కాదు, నేనే బ్రహ్మ అని సిద్ధాంతీకరించడం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనాః అన్నారు. దేవాలయం అంటూ ప్రత్యేకంగా లేదు, దేహమే దేవాలయం. దేవుడంటే వేరే లోకంలో లేడు, జీవుడైన నీవే దేవుడవు. అలాంటి నీవు సనాతనుడవు అంటే ఎప్పటినుంచో ఉన్నవాడవు, ఎప్పటికీ ఉండేవాడవు అని అర్థం. ఇదే సిద్ధాంతమే వేమనది. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు

బ్రహ్మమంటే శూన్యం అంతే, దాన్నే బట్టబయలు అన్నాడు వేమన. దానికి దేశం కాలం ప్రాంతం లేదు, దాన్ని చూడగలిగితే నీవే బ్రహ్మమన్న సంగతి నీకే అర్థమవుతుంది పో అని సిద్ధాంతం చేశాడు. జ్ఞానం అనేది స్వార్జితం. కొంత గురువు బోధించినా దాని పరిపూర్ణత సాధన బట్టి ఉంటుంది. బ్రతుకు తెరువు కోసం పని నేర్పేవాడు కూడా గురువే. పని నేర్పేంతవరకే గురువు పని, దాంట్లో నైపుణ్యం సాధించుకోవడం శిష్యుని వంతు. కాబట్టి గురుశిష్య సంబంధాల్ని కూడా అంగీకరించలేదు వేమన. నిజాన్ని బోధించే గురువు, దాన్ని గ్రహించే శిష్యుడు ఎక్కడున్నారు అంటాడు. గురుతు చూపు నట్టి గురువెవ్వడును లేడు, గురుతు గన్న శిష్యవరుడు లేడు, గురుడు శిష్యవరుడు.

కుందేలుకు కొమ్ములు ఉంటాయన్నది ఎంత నిజమో, నిజమైన గురువు నిజమైన శిష్యుడు ఉన్నాడనటం కూడా అంతే నిజం అన్నాడు. ఇలా తన సిద్ధాంతాన్ని, తన స్వానుభవాన్ని ప్రకటిస్తూ తన స్వంత జ్ఞానోపార్జితమైన దృక్పథంతో తాను చెప్పదలుచుకున్నదేదో దాన్ని నిర్భయంగా చాటాడు వేమన.

சித்தர கண்டன் பரிமா

శ్రోతలు వేమన విశ్వదృష్టి. శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 4వ భాగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ప్రసారమైంది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా చక్రవర్తి సంగీత నిర్వహణలో పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం కోరుతున్న శ్రోతలు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మి, దుర్గయ్య వారి కుటుంబ సభ్యులు. వీరు ఊరి పేరు రాయలేదు. చిత్రం దేవత.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామర
4: సై బాల్,
3: బుర్రద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన దాసరి నారాయణరావు గీతం. కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్వేత్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం ప్రేమాభిషేకం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కోటి సంగీత నిర్వహణలో మల్లికార్జున్ అంజనా సౌమ్య పాడిన సీతారామ శాస్త్ర గీతం. కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధన్, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం క్లాస్మేట్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: చక్రవర్తి సంగీత నిర్వహణలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్ పాడిన ఆత్రేయ గీతం. కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మన్నగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, కొమరయ్య, కార్తీక్, లక్ష్మణ్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం జూదగాడు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత మణిశర్మ సంగీత నిర్వహణలో హేమచంద్ర శ్వేత పాడిన సీతారామ శాస్త్రి గీతం. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, హృషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం ఖలేజా.

ఆకాశవాణి ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ యుగంలో మన జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి కొనుగోళ్ల వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగత లావాదేవీల వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అమాయక ప్రజలు ఈ మోసాల మాటలకు భయపడి లేదా నమ్మి తమ కష్టార్జిత డబ్బును కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టులు అనే పేరుతో జరుగుతూ ఉన్న మోసాలను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించుకునేందుకు ఈరోజు మనతో పాటు ఉండడం జరుగుతుంది శ్రీ కె ప్రతాప శివకిషోర్ ఐపీఎస్ గారు, ఎస్పీ ఏలూరు నుంచి.

0: సుసార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్ట్లు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మనం విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్.
0: సార్, కార్యక్రమంలో ముందుగా డిజిటల్ యుగంలో మన లైఫ్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది సార్, అండ్ ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా మనకి రోజు రోజుకి పెరుగుతున్నాయి. సార్, మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పరిస్థితి ఎలా ఉందంటారు?
1: టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా రెండు వైపుల పదున్న కత్తి లాంటిది, మంచితో పాటు చెడు కూడా చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే టెక్నాలజీని చాలా విరివిగా అడాప్ట్ చేసుకుంటాం. చదువున్నా రాకపోయినా ప్రతి దగ్గర ఇప్పుడు యూపీఐ నడుస్తుంది. అవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి, అంటే చాలా మంచి ట్రాన్స్ఫార్మేషన్ కూడా నడిచింది. ఒక కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించి ఉంది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూజ్ చేసుకొని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ

0: దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించి ఉంది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూజ్ చేసుకొని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ కార్డులు క్రియేట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న కిరాణా షాప్ యూపీఐ ద్వారా చెల్లింపులు తీసుకుంటాడు. వీడు ఒక ఫేక్ యూపీఐ యాప్ తయారు చేస్తాడు. పేమెంట్ జరిగినట్లు అది ఒక టిక్ మార్క్ చూపిస్తుంది, యాక్చువల్ పేమెంట్ క్రెడిట్ కాదు. అది చూపించేసి నేను పేమెంట్ చేసేసానని అక్కడి నుంచి వాక్అవుట్ చేస్తాడు. అట్లాంటి చాలా సింపుల్ మోసాల దగ్గర నుంచి చాలా పెద్ద మోసాలు, అంటే ఒక అప్లికేషన్ ఫైల్ మన దగ్గర వస్తుంది, అది ఎస్బీఐ యోనో యాప్ అని, మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఇది అప్డేట్ చేసుకోవాలని. అది చాలా మంది ఇల్లిటరేట్స్ కవి తెలియక అకౌంట్ బ్లాక్ అయిపోతుందన్న భయంతో గానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఏదో త్వరగా రివార్డ్ వస్తుందన్న ఆశతో కావచ్చు, భయంతో కావచ్చు, అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళ డబ్బులు నిమిషాల్లో మాయమైపోవడము, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆ డబ్బు విదేశాలు దాటిపోవడము. కాబట్టి ఇట్లాంటి చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను అదుపు చేసి ఇట్లాంటి అమాయకుల్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆకాశవాణి దగ్గర నుంచి మీరు వీళ్ళందరిలో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ జరగాలి, ప్రజల్లో ఈ టెక్నాలజీ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి. ఎప్పుడు మనం ఓటీపీ షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయకూడదు, అసలు ఓటీపీ అనేది ఎవరు బ్యాంక్స్ అడగరు అన్న విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ తరఫున, మా ఏలూరు జిల్లా తరఫున నేను అభినందిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, మీరు మీ సైడ్ నుంచి ఈ యొక్క సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అండ్ ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి కూడా ఇలాంటి కార్యక్రమాలను మీతో పాటు చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్, సాధారణంగా మనం చూస్తే కనుక ఇన్ జనరల్ గా ఎక్కువగా సిటిజన్స్ ఎటువంటి రకాలైన సైబర్ మోసాలు బంధ పడుతూ ఉన్నారంటారు?
0: ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా నేను టెక్నాలజీ పరంగా కాకుండా మూడు కేటగిరీలుగా విభజిస్తాం. ఒకటి, ప్రజల్లో ఉన్న ఆశని ఎక్కువగా వీళ్ళు వాడుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటాం వాటిని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, డబ్బు అవసరమున్న యువత, డబ్బు అవసరమున్న మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర ఎక్కువగా ఉంటారు, ఈవెన్ గృహిణులు కూడా. ఇలాంటి వాళ్ళ ఆశల్ని ఆసరా చేసుకుని మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ఇది మేము బిట్ కాయిన్స్ లో పెడతాము, క్రిప్టో కరెన్సీస్ లో పెడతాము, లేకపోతే దీన్ని వేరే, వాళ్ళు అందమైన కథలు అల్లుతారనమాట. అల్లేసి ఒక ఫేక్ అప్లికేషన్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మీరు నిజంగా 1,000 రూపాయలు చిన్న అమౌంట్స్ తో మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తారు. చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు 1,000 రూపీస్ కి 2,000 రూపీస్ యాక్చువల్ గా పంపిస్తారు కూడా. ఆ పంపించేది కూడా మీ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసిన అమౌంట్స్ ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటాం, మల్టీ లెవర్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటాం. మీరు 10 మందిని ఈ కంపెనీలో చేర్పించి 10,000 కట్టిస్తే మీరు చేర్పించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 10% కమిషన్ అని చెప్తారు. అట్లా ఈ ఆశని వాడుకొని చాలా స్కామ్స్ లోకి దింపుతారు వీళ్ళు. అలాంటి స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ ఒక కేటగిరీ. బేసిక్ గా ఏం చేస్తారు, మనిషిలో ఉన్న ఆశని, అవసరాన్ని వాడుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటంటే భయం, మనలో ఉన్న భయాన్ని వాడుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్, మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలకి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలు ఫలానా దగ్గర అరెస్ట్ అయిపోయారు, మిమ్మల్ని సుప్రీంకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, మీరు అన్ని ఫేక్ క్రియేట్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ కూడా తయారు చేస్తారు, మీకు వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు, నేను ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేక సైబర్ సెక్యూరిటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ మా ఆధీనంలో ఉంది, మీ ఇంట్లో ఉన్న మన గురించి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తారనమాట. మన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ గానీ, ఇంటర్నెట్ లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మన మీద ఒక మంచి కథ అల్లుతారు. మనం భయపడే, ఏ దేనికి భయపడే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ని మీకు ఆస్తులు అన్ని ఏసీబీలో దాడి చేస్తామని చెప్పి వాళ్ళలో ఉన్న భయాన్ని వాడుకొని 1,000,000 రూపాయలు కొల్లగొడతారు అనమాట. ఆ డిజిటల్ అరెస్ట్ చేయడం అంటాం దాన్ని. అలాంటి భయాన్ని వాడుకునే స్కామ్స్. థర్డ్, హనీ ట్రాపింగ్, అమ్మాయిల ఆశ చూపించడం. ఇట్లాంటివి ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఓపెన్ చేయగానే తెలియక ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా అమ్మాయి బట్టలు లేకుండా ఉండడము, లేకపోతే మీతోటి కావాలని అసభ్యకరంగా లేకపోతే ప్రేమగా మాట్లాడడము, అలాంటి 2-3 మాటలు మాట్లాడాక మీలో భయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియోస్ నేను మీ పేరెంట్స్ కి షేర్ చేస్తాము, ఈ వీడియోస్ మేము బయట సోషల్ మీడియాలో పెట్టి అలర్ట్ చేస్తామని బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఈ 3 రకాలు, ఒకటి భయం, ఒకటి ఆశ, ఇంకొకటి మనీ ట్రాపింగ్. సో ఈ 3 రకాలు ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి అజాగ్రత్తగా ఉండడం వల్ల, తెలియని లింక్స్ నొక్కడం, తెలియని అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. అంటే ఈ మధ్య ఒక స్కామ్ బాగా నడుస్తుంది, ఆర్టీఓ చలాన్ అప్లికేషన్ అని. ఈ చలాన్ అప్లికేషన్ అనేది మీరు దీన్ని డౌన్లోడ్

0: చేసుకుని మీరు చలాన్స్ కట్టకపోతే మీకు వెహికల్ సీజ్ అవుతుంది అని రకరకాల భయాలు పెట్టి అనాథరైజ్డ్ అప్లికేషన్స్ మీ వాట్సాప్ కు వస్తాయి. అది ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీ వాట్సాప్ నుంచి అందరి వాట్సాప్ లకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ ఏ లింక్ వస్తే ఆ లింక్ నొక్కుతారు, కానీ అది అన్అఫిషియల్ లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ లో మీ దగ్గర డబ్బులన్నీ కట్టించుకుంటారు. మీరు తీరా హోటల్ దగ్గర వెళ్ళినప్పుడు హోటల్ దగ్గర రిజర్వేషన్ ఉండదు, ఎందుకంటే ఇంటర్నెట్ లో మనకు కనపడే ప్రతి సమాచారము ఖచ్చితమైన సమాచారం కాదు. కాబట్టి మనము ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాము, ఏ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఏ లింక్ నొక్కుతున్నాము, ఏ ఇమెయిల్ ఓపెన్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుగు రకం అవగాహన లేమి, ఈ నాలుగు రకాల అవసరాలని వాడుకుని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు.
1: సార్, ఏదైతే మనకి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదా ఫేక్ లింక్స్ కానివ్వండి, లేదా ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ కానివ్వండి, సో ఇటువంటివి సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి మోసాలు సాధారణంగా అంటే ఎలా జరుగుతాయంటారు?
0: ఇవన్నీ కూడా నీ ఇందాక చెప్పిన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్, ఈ భయం, ఆశ, ఆడవారి నెపంతో వల వేయడం, అవగాహన లేని వాళ్ళకి సగం సగం ఫ్యాక్ట్స్ తోటి వల వేయడం, ఈ బేసిక్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ని యూజ్ చేసుకొని వాళ్ళు రకరకాల మోడస్ ఆపరాండిస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ కేర్ మనిషిలో ఉన్న భయాన్ని వాడుకుంటాడు, అవగాహన లేమని వాడుకుంటారు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, మీ బ్యాంకు వెంటనే ఓటీపీ చెప్పి మీరు అకౌంట్ ఆధార్ కి లింక్ చేయకపోతే మీ బ్యాంక్ స్తంభింపబడుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది అనే భయం ని క్రియేట్ చేస్తారు. ఇతనికి బ్యాంకు ఓటీపీ డబ్బులు పంపించడం మాత్రమే అవగాహన ఉంటది, బ్యాంకులు ఇలా ఎప్పుడు కాల్ చేయవు, ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరుగుతుందని ఆ వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ భయాన్ని, అవగాహన లేమిని వాడుకొని ఒక క్రైమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ దీంట్లో ఉన్న ఆన్లైన్ మోసాల్లో ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇవి మారుతూ ఉంటాయి. ఒక దాని మీద మనం అవగాహన కల్పించినప్పుడు ఇవే ప్రిన్సిపల్ ని వాడుకుని వాడు కొత్త స్కామ్ ని సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే, మీ బంధువు లేకపోతే మీ పిల్లలో వాళ్ళ వాయిస్ తోటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళు చెప్పిన పని చేయడంకి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ అప్లికేషన్ కాదేమో అన్నంత అనుమానం కూడా రాకుండా చాలా చక్కగా తయారు చేస్తున్నారు. అదే క్వాలిటీతో. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ తప్పు ఉండేది దాంట్లో, వెబ్సైట్ కూడా కరెక్ట్ గా డిజైన్ ఉండేది కాదు, కొంచెం నీట్ గా చూస్తే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది. ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రిమినల్ స్టాండర్డ్ కూడా చాలా పెరుగుతూ ఉంది, కాబట్టి మనం అవగాహన కూడా అదే లెవెల్లో జనాల్లో పెంచాలి. అంతేకాకుండా సిస్టమేటిక్ గా కూడా ఇట్లాంటి థ్రెడ్స్ అనేటివి ఏమున్నాయో, ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ని గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా చూసి గవర్నమెంట్ ఇండస్ట్రీ డిలీట్ చేపించడము, డౌన్ చేపించడం లాంటి చర్యలు చేపట్టాలి.
1: సార్, అంటే ఇన్ జనరల్ గా మోసగాళ్ళు ప్రజలను నమ్మించాలి ఉపయోగించేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్, సో ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటంటే సార్?
0: ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఎనీ సైబర్ క్రైమ్ మీరు తీసుకున్నా, ఆ సైబర్ క్రైమ్ లో సైకలాజికల్ గా ఈ నాలుగు రకాలని వాళ్ళు వాడతారు. మీ భయాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న ఆశని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవగాహన లేమిని కూడా ఆసరా చేసుకుంటారు. దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ పన్నాగం పొందుతారు. ఏదైనా మీకు డ్రగ్స్ పార్సిల్ వచ్చింది అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక అనలైజ్ చేస్తారు అన్నమాట. రిటైర్డ్ పర్సన్స్, పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, ఇతను దేనికి భయపడతారు, మీ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఫోటో కానీ పోస్ట్ చేస్తారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఫలానా ఎయిర్పోర్ట్ లో అతని బ్యాగ్ లో డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఒక ఫోటో పంపిస్తారు మీకు. అది అలా ఫోటో పంపించేయడం చాలా సులభం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మీ అబ్బాయి పోస్ట్ చేసిన ఫోటో చూసుంటారు. వాళ్ళకి ఎలా సైకలాజికల్ గా ఎలా ప్లే చేస్తారు, మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా, మీ ఈ విషయం మీరు మీ ఫోన్ అంతా మా ఆధీనంలో ఉంది, ఈ ఫోన్ నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేసినా, ఈ ఫోన్ నుంచి మీరు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే మీ అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా మాకు పెద్ద నష్టం జరుగుతుంది, మా అపురూపంగా పెంచుకున్న అబ్బాయి అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు అన్న పెద్ద భయంలోకి వాళ్ళని నెట్టేస్తారనమాట. నెట్టేసి మీరు బయట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు. ఆ వాల్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే, పెద్ద ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఆర్మీ జనరల్స్, అన్ఎడ్యుకేటెడ్ కాదు, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్లాంటి సైకలాజికల్ ట్రిక్స్ కి పడిపోయారు వాళ్ళు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కామ్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు వాడే ఒక 10 మందిని హైర్ చేసి నిలబెడతాడు, సఫారీ సూట్లు వేసుకుని. అది బయట నుంచి ఫోన్ చేస్తాడు ఇతనికి, మీ బయట ఇంటి బయట ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఉన్నారు, మీరు ఇంటి నుంచి బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటారు. ఇతను విండో నుంచి కానీ బయటకు చూస్తే ఆ 10 మంది అక్కడ కనపడతారు. ఆ 10 మందికి సైబర్ క్రైమ్ చేస్తున్నామనే అవగాహన ఉండకపోవచ్చు. ఇవాళ రేపు మీరు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్ని ఈజీగా హైర్ చేసుకోవచ్చు.

0: వచ్చి ఏదైనా ఈవెంట్ ఉంటే వాళ్ళకి టాస్క్ ఎలా ఇస్తారు, మీరు ఫలానా అడ్రస్ దగ్గర ఫలానా ఇంటి దగ్గరికి పోయి మీరు ఈ 10 మంది సెక్యూరిటీ గార్డులు అక్కడ నిల్చుకోండి అని, అంత మాత్రమే తెలిసి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకి డబ్బులు పడిపోతాయి. అట్లా రకరకాల నిజమైన టాక్టిక్స్ యూజ్ చేసి సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ సైకాలజీలో ఈ భయాన్ని బాగా వాడతారు, మీకు అతి దగ్గరగా ఉన్న వస్తువుల విషయాల మీద, మీ పిల్లల మీద, లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ లో పనిచేస్తుంటే మీలో ఉన్న ఏదైనా చిన్న లోపం పట్టుకుంటారు, లేదా మీ గురించి స్టడీ చేసినప్పుడు, మీ మీద ఒక స్కాన్ చేయాలనుకున్నప్పుడు మీ మీద కంప్లీట్ గా స్టడీ చేసి వాళ్ళు మీ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకి ఆ టైంలో వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నిజమైన పోలీస్ కాకపోతే, వీళ్ళు నిజంగా ఈ నిజమైన పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు కదా మన గురించి అని ఒక అపోహలు పడిపోతారు. కాకపోతే మనం యాక్చువల్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి వ్యక్తి గురించి కూడా చాలా సమాచారం మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన గురించి ప్రతి విషయం కూడా బయట ప్రపంచంతో పంచుకోవడం చాలా సాధారణం అయిపోయింది ఇవాళ. సో ఎవరినైనా సోషల్ ఇంజనీర్ చేయగలుగుతారు. సో వాళ్ళ యొక్క విక్టిమ్స్ ని ఎప్పుడైతే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో అనేది డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ ని ఈ కాంబోడియా, ఇక్కడ థాయిలాండ్, ఇట్లాంటి ఏరియాస్ లో మన యూత్ ని ట్రాఫిక్ చేసి ఏ భాష ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ భాష వాళ్ళని పెడతారు. సో దట్ వీళ్ళకి అనుమానం రాకుండా, తెలుగులో నేలలు సైబర్ క్రైమ్ చేయాలంటే తెలుగు వారిని ఉపయోగిస్తారు, హిందీ వాళ్ళకి చేయాలంటే హిందీ వాళ్ళని ఉపయోగిస్తారు, ఈవెన్ మన దగ్గర నుంచి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని మోసం చేసే గ్యాంగ్స్ కూడా ఇప్పుడు తయారై ఉన్నాయి. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ వాడి వాళ్ళకి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారు. చాలా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పడం తోటి వీళ్ళు కూడా భయాన్ని నిజంగా నమ్ముతారు. అలా నమ్మడం వల్లే ఎంతో అవగాహన ఉన్న రిటైర్డ్ లాయర్స్, జడ్జెస్, వాళ్ళు ఎంతో మందిని డీల్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు.
1: సార్, ఇంతవరకు మనమైతే కనుక ఆన్లైన్ మోసాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని విన్నాం కదా సార్. ఇప్పుడు మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్న ఒక పదం ఏంటి అంటే కనుక మీల్ అకౌంట్. సార్, అసలు మీల్ అకౌంట్ అంటే ఏంటి, దీని గురించిన వివరాలు ఒకసారి మన ఆకాశవాణి శ్రోతల కోసం.
0: ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మ్యూల్ అనేది పదము బరువులు మోయడానికి కొండ ప్రాంతాల్లో మనిషి బరువు మనిషి మోయలేడు కాబట్టి వేరే వాళ్ళని డాంకీస్ మీద, హార్స్ బ్రీడ్స్ మీద, మ్యూ అనే దాని మీద ఈ మ్యూల్ అని వచ్చింది. సో ఈ డబ్బులు ఏదైతే ఉందో సైబర్ క్రిమినల్ కొట్టేస్తారో ఆ డబ్బును నేరుగా వాడికి అకౌంట్ లోకి తీసుకుంటే వాడి నిందితుడు అవుతాడు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బుని విక్టిమ్ నుంచి మనం ఎలా రాబట్టుకోవాలి, చట్టానికి దొరకకుండా అన్న పద్ధతిలో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ ఎలా సృష్టించబడతాయంటే, ఒక తాపీ పని చేసే వాళ్ళ దగ్గర, ఒక చిన్న కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాన్ కార్డు ఇవ్వండి, దీని మీద మేము ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది, ఆ వచ్చిన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మాకు అప్ప చెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీకు 5,000 ఇస్తాం అని చెప్పేసి ఈ గ్యాంగ్స్ ఫామ్ అయింది. ఈ అమాయక ప్రజలు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ మన దగ్గర కావచ్చు, ఈ 5,000 10,000 ఊరికనే వస్తున్నాయి కదా, మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న అవగాహన లేమితోటి వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి అందజేస్తారు. అలా ఒక క్రైమ్ జరుగుతుంది మ్యూల్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే, వాలంటీరీగా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ విక్టిమ్ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ కొట్టేస్తారు వాళ్ళు. ఆ అమౌంట్స్ కొట్టేసిన అమౌంట్స్ విక్టిమ్ ని కన్విన్స్ చేసి వాళ్ళు వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, పోలీస్ బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ ని మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్ గా విడగొట్టి ఒక 100లాది అకౌంట్స్ కి పంపిస్తారు. ఆ 100లాది అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 100లాది అకౌంట్స్ కి పంపిస్తారు. అదంతా ఎందుకు చేస్తారంటే, ఈ మనీ ట్రైల్ ని పోలీస్ కూడా పట్టుకోలేరు. ఒకవేళ పోలీస్ పట్టుకోవాలనుకున్నా పోలీస్ ఆ అకౌంట్ వెనకాల వెళ్ళి ఆ అకౌంట్ డీటెయిల్స్ సంపాదించి మళ్ళీ ఏదైనా దూర ప్రాంతం, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇట్లా అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే, ఈ మ్యూల్ అకౌంట్ గ్యాంగ్స్ దగ్గర కొనుక్కుంటాయి, నాకు SBI అకౌంట్స్ 100 కావాలి, ఆ 100కి ఇన్ని లక్షలో ఎంతో పే చేస్తారు, ఆ 100 అకౌంట్లు వీళ్ళ అందుబాటులోకి వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ వేరే వ్యక్తికి అడ్రస్ లో వేరే వ్యక్తి ఐడి తోటి ఫామ్ అయి ఉంటాయి, కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయి. సో పోలీస్ ఎప్పుడైతే విక్టిమ్ డబ్బులు ఆ అకౌంట్ కి వెళ్ళాయి కదా అని చెప్పి రాజస్థాన్కి వెళ్ళినాక అక్కడ ఒక అమాయకపు తాపీ మేస్త్రి కనపడుతుంది, అతను అరెస్ట్ చేయలేరు, అతని దగ్గర ఎవరు కొన్నారో కూడా ఇప్పటికి మల్టిపుల్ చేతులు అకౌంట్ మారిపోయి ఉంటుంది. సో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఎందుకు వాడతారంటే, ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుబడకుండా ఈ డబ్బుని లాండర్ చేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి వాడతారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ మీ

0: దగ్గర వెళ్ళాలి. మీకు డబ్బులు ఇస్తామంటే, మీ బ్యాంక్ అకౌంట్ సమ్మారంటే మీరు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు. వేరే వాళ్ళు నేరాల్లో మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు. దీంట్లో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ అంటే, చాలా బ్యాంకర్స్ ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ కు ఒక వయబిలిటీ ఉండాలి, ఆ బిజినెస్ కి ఇంత ట్రాన్సాక్షన్ అవసరం అవ్వాలి. అలాంటి అకౌంట్స్ చాలా బాధ్యతాయుతంగా ఓపెన్ చేయాల్సిన కరెంట్ అకౌంట్స్ ని కూడా వాళ్ళు కొన్నిసార్లు డబ్బు కాసపడో, కొన్నిసార్లు పని ఒత్తిడితోనో, కొన్నిసార్లు టార్గెట్ ఒత్తిడితోనో చాలా ఫ్రీగా లిబరల్ గా ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే, నార్మల్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ లో ఆర్బీఐ కొన్ని లిమిట్స్ విధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వస్తే అది ఫైనాన్షియల్ గా ఒక ఫ్లాగ్ రేస్ చేస్తుంది, బ్యాంక్స్ లో కొన్ని అలార్మ్స్ వస్తాయి. కానీ ఈ కరెంట్ అకౌంట్స్ ఖాతాల్లో ఏమవుతుందంటే, మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా, అవి బిజినెస్ అకౌంట్స్ కాబట్టి జనరల్ గానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కాబట్టి పెద్దగా అలారం రేజ్ చేయవు. కాబట్టి చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఈ కరెంట్ మ్యూల్ ఖాతాలని వాడుతున్నారు. ఇది బ్యాంకర్స్ లోపం కూడా ఉంది దీంట్లో. సో బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తే ఇలాంటి మ్యూల్ ఖాతాలు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి మనం చేయొచ్చు ఏంటంటే, మన పాన్ కార్డ్ మీద, మన ఆధార్ కార్డు మీద ఏదైనా మనకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనవి కాని అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయించుకోవడం ఉత్తమం.
1: సార్, ఏదైతే మీరు చెప్పడం జరిగింది, అంటే కొంతమంది అమాయక ప్రజలకు ఆ చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మనం ఇందాకే మాట్లాడుకున్నా, మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? అండ్ ఇక్కడ ఏంటి అంటే, తెలియకపోయినా తన బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఆ ఇవ్వడం వల్ల వారు చట్టపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారు సార్?
0: ఖచ్చితంగా, ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ అనేది మన చట్టం పట్టించుకోదు. ఒక వ్యక్తి దగ్గర సైబర్ క్రైమ్ జరిగిన అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తి జవాబుదారీ అవుతాడు. ఎందుకంటే 5,000, 10,000 తీసుకుని ఆశ కొద్దీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అకౌంట్ ని వేరే వాళ్ళకి అప్పగించడం. ఇంకొక వ్యక్తులకు ఎలా చేస్తున్నారంటే, ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాంట్లో ఒక పర్సెంటేజ్ కమిషన్ గా తీసుకుని వాళ్ళ బ్యాంక్స్ ఖాతాలు అప్పగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్ గా ఆ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ సహకరించిన వ్యక్తిగా అతను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించబడతాడు. అతనికి 3 ఏళ్ల నుంచి పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: సార్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో మనకి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సార్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా జరుగుతుంది? నిజానికి డిజిటల్ అరెస్ట్ ఉందంటారా?
0: డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రిమినల్స్ చేసే ఒక స్కామ్. డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రిటైర్డ్ అయిపోతున్న ఉద్యోగుల దగ్గర, పెన్షన్ ఉన్న డబ్బులు ఉన్న దగ్గర, బాగా డబ్బున్న వ్యాపారస్తులకి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కి, వీళ్ళందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ డేటా పోగు చేసుకుని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో ఒక పోలీస్ వస్త్రధారణ ధరించి ఉంటారన్నమాట. ఆ పోలీస్ యూనిఫామ్ తోటి మిమ్మల్ని మీద ఈ డ్రగ్స్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద కరప్షన్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఫలానా టెర్రరిస్ట్ అకౌంట్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి, ఇట్లా రకరకాల స్టోరీలు అల్లుతారనమాట. అల్లేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చాలా ఫేక్ నోటీసెస్ పంపిస్తారు. ఫలానా పోలీస్ స్టేషన్, ఫలానా ఆఫీసర్ అని చెప్పి, ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాల. చూడడానికి ఆ వీడియో కాల్ లో పోలీస్ సెట్టింగ్ కూడా ఉంటుంది, వాళ్ళ చుట్టూ పోలీసులు అన్నట్లు కనపడతారు, పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది, జనానికి చాలా నమ్మదగినట్లుగా ఉంటుంది. కానీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఏ పోలీస్ వ్యక్తి మీకు వీడియో కాల్ చెయ్యరు. చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రిమినల్ యొక్క పని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల కాల్స్ మీరు తీయద్దు, ఈసినా నమ్మద్దు. వాళ్ళు వీళ్ళని ఎలా భయపెడతారంటే, మీరు కాల్ కట్ చేస్తే మీరు అరెస్ట్ అయిపోతారు, మీ కాల్ కూడా, మీ ఫోన్ కూడా మా పర్యవేక్షణలో ఉంది, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది, ఇట్లా రకరకాల సైకలాజికల్ ట్రాప్స్ వాడతారనమాట. ఇప్పుడు వాళ్ళని వశపరచుకోవడానికి ఇవన్నీ కట్ ఆఫ్ చేయడం బయట వ్యవస్థలు. ఎందుకంటే ఏదైనా భయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైమ్ మీద అనుమానం వచ్చినప్పుడు సిటిజన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, పోలీస్ కి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ పోలీస్ కి ఫోన్ చేయకుండా, మేమే పోలీసు, మా మీద కానీ కంప్లైంట్ చేస్తే మీకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. బంధువులతో మాట్లాడనివ్వరు, ఇంటి నుంచి బయటకు రానివ్వరు, ఇంటి నుంచి బయటకు వెళ్తే మేము పోలీసు ఉన్నామని చెప్తారు, ఇంటి నుంచి బయటకు వస్తే మీరు అరెస్ట్ అవుతారని భయపెడతారు, మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు, ఇట్లా రకరకాల భయాందోళనను క్రియేట్ చేస్తారు. కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చెయ్యరు. వీడియో కాల్ చేసే ప్రొవిజన్ గానీ, వీడియో కాల్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొసీజర్ గానీ మన చట్టంలో లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎందుకైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పి చెయ్యరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? మీరు ఎవిడెన్స్ ని అరెస్ట్ చేస్తారని, మీరు పారిపోయే అవకాశం ఉంటది కాబట్టి, లేకపోతే మీరు ఎవరినైనా భయపెడతారన్నప్పుడు మాత్రమే నిందితులను అరెస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ అసలు మాక్సిమం ఎవరు నేరం చేయరు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నేరం చేశారని

0: మీకు అనుమానం ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరు కూడా వీడియో కాల్ మీకు చేయరు. వీడియో కాల్ చేస్తే ఆ నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు ఎనీ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వీడియో కాల్ చేస్తారు? చేయరు. కాబట్టి ప్రజలు ఈ అపోహను తొలగించుకోవాలి. పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడే మనస్తత్వం ఆపేయాలి. అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే ఇమీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, మా ఎస్ఐ గారిని అడిగి చెప్తామని ఒక్క మాట అంటే వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు, మీకు రెండోసారి ఫోన్ చేయరు. డిజిటల్ అరెస్ట్ కాల్ మీ దగ్గర వచ్చింది అంటే ఎస్ఐ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, మేము ఇప్పుడే ఫోన్ చేస్తాము, మా ఎస్పీ గారికి ఫోన్ చేస్తామని ఒక్క మాట గానీ మీరు చెప్తే మీరు చూడండి క్షణాల్లో వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోవద్దు. అలాంటి నెంబర్లు ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు ఉంటారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా కాల్ కట్ చేసేసి ఆపేస్తారు. అక్కడితో మన పని అయిపోదు. మనము మంచి సిటిజన్స్ ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి మీరు 112 కాల్ కో 1930 టోల్ ఫ్రీ నెంబర్ కో మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేసిన ఎడల అలాంటి వ్యక్తి ఇంకా 10 మందిని మోసం చేయకుండా మనం ఆపగలుగుతాం. ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళ దగ్గర ఇంకొక రోల్ ఉంది. మీ దగ్గరికి ఈ డిజిటల్ అరెస్ట్ గురి కాబడి భయంతో ఎవరైనా వచ్చి సడన్ గా ఎక్కడికో పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఆర్టీజీఎస్ ఇప్పటి వరకు తెలియని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఒక్క క్షణం ఆగి ఎందుకమ్మా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరేమైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారా, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా, డ్రగ్స్ గానీ ఇంకో పేరు గానీ పెట్టి మిమ్మల్ని భయపెట్టారా అని 2-3 క్వశ్చన్లు అడిగితే ఆ వృద్ధులు కానీ అవగాహన లేకుండా భయంలో ఉన్న వాళ్ళు గానీ వెంటనే ఆ బారిన పడకుండా మనం కాపాడొచ్చు. ఒకటి రిపోర్ట్ చేయడము, ఇంకొకటి అవగాహన కల్పించడము, ఇంకొకటి బ్యాంకర్స్ కూడా ఈ అమౌంట్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం. దీని ద్వారా మనం కాపాడుకోవచ్చు మన సిటిజన్స్.
1: సార్, కార్యక్రమంలో చివరిగా డిజిటల్ లావాదేవీలు మనకి రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో సిటిజన్స్ కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్?
0: సిటిజన్స్ కి ఒక సింపుల్ మెసేజ్ చెప్తామండి, అనవసరంగా భయపడవద్దు. మీకు ఏదైనా భయం కలిగించేటట్లు డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఫోన్ వస్తే చాలా ఫ్రెండ్లీ పోలీసు ఉంటారు. మీరు 112 కాల్ కానీ ఫోన్ చేయొచ్చు, మీకు జరిగిన దాన్ని చెప్పొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. భయం అనేది పెట్టుకోవద్దు. 2, ఆశపడద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరైనా మీకు ఊరికే ఇస్తున్నారు, 1000 రూపాయలకి ఫాస్ట్ గా రిటర్న్ ఇస్తారు, ఏదైనా స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ లో చేర్పిస్తే మీకు డబ్బు ఇస్తున్నారన్న ప్రతిదాన్ని అనుమానించండి. మీకు బాధ్యతాయుతమైన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ రేట్ గానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం గానీ, ఇట్లాంటి జెన్యున్ వాటిల్లో మనం డబ్బులు పెట్టాలి తప్ప మీకు అధిక లాభాలు ఎవరైనా ఆశ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు ఉన్నట్లు మీకు బాగా నిగనిగా కనపడుతున్న ఆఫర్ ఏదైనా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో 99% మోసం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు. నెక్స్ట్, మీరు అవసరాలు, కొంతమంది ఈ ఆడవాళ్ళ ట్రాప్ లో పడడము, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి గురవుతారు కొంతమంది, మీ పర్సనల్ ఫోటోస్ ని మార్ఫ్ చేసి మీకు 2 ఫోటోస్ పంపిస్తే బ్లాక్ మెయిల్ కి గురైపోయి మన సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు ఏమన్నా పోతాయని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ కి దాన్ని రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడు ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిల్ కి గురయ్యే వాటిల్లో మీరు ఇరుక్కోవద్దు. 4, మీ చుట్టుపక్కల ఉన్న వాటి మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ నైబర్స్ కి మీరు ఇవన్నీటి మీద అవగాహన కల్పించాలి. బ్యాంక్స్ లో మన ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన బ్యాంక్ కి ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ అలాంటి సదుపాయాలని బంద్ చేయించుకోవడం, అలాంటివి జరగకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. 2, మన ఏటీఎం కార్డు పోయినా ఏదైనా హ్యాక్ అయినా కూడా వెను వెంటనే పెద్ద అమౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మనం ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 3, ఇలాంటి ఓటీపీలు ఇట్లాంటివి షేర్ చేసేటట్లు మనం ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ గానీ మన ఓటీపీ గానీ భగవంతుడు వచ్చి అడిగినా కూడా మన ఓటీపీ మనం షేర్ చేయకూడదు. 4, ప్రతిదానికి ఒకే పిన్ పెట్టుకోవడము, ప్రతిదానికి ఫోన్ అన్లాక్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఏటీఎం కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఇట్లాంటివి డిజిటల్ హైజీన్ అంటాం. మనము ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన డిజిటల్ స్పేస్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వాడండి. అనవసరంగా సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు. రకరకాల పాస్వర్డ్ని పెట్టుకోండి. మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ ని పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ ఇయర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ పెట్టేస్తారు, లేకపోతే పాస్వర్డ్ 123 అని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ గెస్ చేయడం చాలా ఈజీ. సో అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకోవద్దు. తర్వాత 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఏదైనా చేయాలన్నా మీకు ఓటీపీ వచ్చినట్లు మీ ఓటీపీ నుంచి ఫర్దర్ గా మీరు దాన్ని ట్రాన్సాక్షన్ ని వాలిడేట్ చేసుకునే విధానం పెట్టుకోండి. తర్వాత అనవసరమైన అప్లికేషన్స్ ఏవి వాట్సాప్ ద్వారా

0: వచ్చే అప్లికేషన్స్ కానీ, ఎవరైనా లింకులు పంపిస్తే లింకుల ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయొద్దు. మీకు తెలియని వెబ్సైట్ లింక్స్ మీరు నొక్కద్దు. మీ బ్రౌజింగ్ కూడా చాలా సేఫ్ గా ఉండాలి. అనవసరమైన వెబ్సైట్స్ గానీ, అనవసరమైన లింక్స్ గానీ మీరు నొక్కిన ఎడల మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు తెలియని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళొద్దు. తర్వాత మీ ఆశని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎస్పెషలీ నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే, తెలుసో తెలియకో ఈ సైబర్ క్రైమ్ కి ఒక సాధనాల్లాగా మారుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి 10,000 త్వరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు, లేకపోతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయించడం కావచ్చు, లేకపోతే ఎంఎల్ఎం ఫ్రాడ్స్, ఈ వస్తువు మీరు కొనండి, ఈ ప్రోడక్ట్స్ లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళని నష్టపడే స్కామ్స్ లో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిటిజన్స్. ఇలా తీసుకుంటే ఈ ఆశని వదిలేయడము, భయానికి లోన్ కాకుండా ఉండడము, అవగాహన పెంచుకోవడం, ఈ 3 సూత్రాలు గాని పాటిస్తే సైబర్ క్రైమ్ అనేది జరగదు.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్లు అన్న అంశంపై పూర్తి సమాచారం, పూర్తి అవగాహన మన ఆకాశవాణి శ్రోతలకు మీరు కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ కి మీరు గురి అయితే వెంటనే 1930190 నెంబర్ కి కాల్ చేసి ఫలానా అకౌంట్, ఫలానా ట్రాన్సాక్షన్ ఇంత డబ్బు పోయింది అని మీరు గానీ నమోదు చేసినట్లయితే 24 గంటల లోపల మీరు ఆ కాల్ గాని చేయగలిగితే 99% మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ కి గురైతే ఈ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయండి మీ ఫిర్యాదు.
2: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

TFM 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆనందము నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక మల్లికార్జున ఎన్ సుమంగిలి పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:41.

దాడి 58 సెకండ్లుగా వస్తుంది మనోనం హరివిల్లు. మరి నేనైతే ఎస్ఎంఎస్ క్వశ్చన్ అడిగాను కదా, ఒక చెరువులో ఉండే తామర పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి. ఆ చెరువు మొత్తం పూలతో నింపడానికి 30 రోజులు పట్టింది. మరి చెరువు సగం నింపడానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. గణేష్ రాజు శ్రీవత్స ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. ఇంకా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సత్రిబల్ నుంచి రాఘవేశ్వరి గారు, కాదు 15 రోజులని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి, మరి ఆలోచించాలి బ్రెయిన్కి కొంచెం పదును పెట్టాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి తప్పదు. శ్రావణి అనంతపురం నుంచి ఆన్సర్ 30 రోజులు అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అక్కర్పక్ నుండి రమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశ్వశ్రీ సూర్య ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోనిష అండ్ మాధురి తమిళనాడు నుంచి, మధురై తమిళనాడు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండ్ 20 డేస్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ రేడియో లిజినెస్ అంటూ ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం, ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మేడిసెట్ రాజు అండ్ ఫ్యామిలీ తిరువూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అక్క, నా పేరు కాత్యాయని, మా అక్క పేరు నందిని, చీరాల బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సౌజ్య గారు అంటూ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉపేంద్ర పాల్మూర్ నుంచి, ఓకే ఐ అగ్రీ విత్ యూ, పేరైతే పంపించలేదు, ఆన్సర్ అయితే పంపించారు. ఎవరు ఎవరు, శివయ్య గారు, కొమరవోలు శివయ్య గారు, పైన ఎక్కడో ఉందండి మీ పేరు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జేవి సత్యనారాయణ అవనిగఢ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటే 22 రోజులని పంపించారు, కాదండి ఓయ్. వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 15 రోజులని పంపించారు, కాదండి. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు 30 రోజులని పంపించారు. 30 రోజుల్లో నిండితే మళ్ళీ 30 రోజులు ఎలాగండి, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి క్వశ్చన్ అయితే రివీల్ చేసేస్తాను, క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే 29 డేస్ అన్నమాట, ఎందుకంటే 29వ రోజు సగం నిండితేనే కదా 30 రోజుకి అది డబుల్ అయ్యి చెరువు మొత్తం నిండుతుంది, అదనమాట 29 రోజులు అనమాట. మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి, మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు మిగులుతాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి, మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు మిగులుతాయి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243814 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3 మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మెరుపుకల్ని మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ సాధన సర్గం పాడగా వేటూరు సుందర రామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనం హరివిల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగి

కదా, ఒక రూమ్ లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి. మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు మిగిలి ఉన్నాయని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మోనిషా అండ్ మాధురి తమిళనాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి. ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయంతి అల్వాల్ మై ఆన్సర్ ఈజ్ 10 అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ కృష్ణకుమారి కాకినాడ జిల్లా పాదకొండ నుంచి పలక సత్యనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీద గూడూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవకీదేవి హర్షిత నాగరాజు ఫ్రమ్ మదనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు దేవరగట్ల నుంచి, కొత్తగూడెం నుంచి పంపించారు 10 అని, కానీ రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దుర్గా ప్రీతి ఫ్రమ్ బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సాయి శిరీష తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏమీ మిగిలవంటూ శివయ్య గారు మెసేజ్ పెట్టారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస ఫ్రమ్ మచిలీపట్నం నుంచి క్వశ్చన్ అడిగారు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ అయితే చెప్పేస్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి, శ్వేత లక్ష్మి, నిష్కాన్ హనీ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ 10 అని పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు అయితే మెసేజ్ చేశారు, హాయ్ అండి. ఆన్సర్ ఈజ్ అంటూ ది కొండ ప్రసాద్ విజయవాడ వంటౌన్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ సౌజ్ని గారు, నేను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అలీనగరం గ్రామం నుండి సురేంద్రబాబు. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి డీటెయిల్గా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అన్నీ ఉంటాయంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కాదండి ఓయ్, రాంగ్ ఆన్సర్. రామ్నగర్ బొడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కోట సునీత విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మురళి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. ఇంకా అక్కరపాక నుండి రమ రాంగ్ ఆన్సర్ పంపించారు, లేదంటే అని పంపించారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్నీ ఉంటాయంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్, ఇందాక ఏమి కాదు కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కనుక 3 కొవ్వొత్తులు మాత్రమే. ఎందుకు అంటే వెలుగుతున్న మిగతా 7 కొవ్వొత్తులు కూడా పూర్తిగా కరిగిపోతాయి కదా. సో ఆరిపోయిన ఆ 3 కొవ్వొత్తులు మాత్రమే కరగకుండా అలాగే మిగిలి ఉంటాయి అన్నమాట ఆ గదిలో. అదనమాట ఆన్సర్ అయితే. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్బిల్కే కాదు, ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి 5 పేర్లను సిఫార్సు చేస్తూ కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టులోని సీనియర్ మహిళా న్యాయవాది ఉన్నారు. శ్రీశైలంలో ఈరోజు నుంచి జూన్ 1 వరకు 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ 4 రోజులు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని, సౌకర్యవంతమైన శీఘ్ర దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా యంత్రాంగం ఈరోజు శ్రీకారం చుడుతోంది. మొట్టమొదటి సమావేశాన్ని చోడవరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార రాష్ట్రంలోని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాముల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల పడతాయని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఏర్పడింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా ఉండేందుకు రైతులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ కెవీ రమణమూర్తి సూచించారు. ప్రస్తుతం అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, అందువల్ల పంటలు బెట్టకు రాకుండా తరచూ నీటి తడులు ఇవ్వాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా అమ్ముడు. ఏంటిట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం
1: నీకు తెలుసా?

మాట్లాడులు ఇవ్వాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయ్, ఓ చిన్నమ్మాయ్
1: రా రాముడు. ఏంటిట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయ్.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సినిమా సీతారాం కోసం నిర్మించగా మనిషాను మ్యూజిక్ కంపోజ్ చేయగా మల్లికార్జున మేడం సపరేట్ సాంగ్ అయితే వినేశారు. ఒకటి నుంచి మీరు ట్యూన్ చేసుకున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోలో. సమయం 11:54:50 సో నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతాను. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. సో నేను కూడా చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. ఇవాళ ధూమ్ధామ్గా ఇప్పటివరకు అయితే ఒక ఆర్జేత ఎరగదీశారు కదా. సో ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మిమ్మల్ని అలరించడానికి, పాటలు పాడించడానికి, ఉర్రూతులు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకోండి సిద్ధంగా ఉన్నారా? సో దాని గురించి అయితే మరికొద్ది క్షణాలకు చెప్పబోతున్న ఒక పాట విన్న తర్వాత వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రామజోగి శాస్త్రి గారు నిరసించగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా డేవిడ్ సిమియోన్ పడిన అద్భుతమైన పాట విన్నారు. భరత్ అనే మూవీలో నుంచి మీరు జూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:20:52 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సినిమా కబుర్లో. మనమైతే తెలుసుకుంటున్నాం. సో సినిమా కబుర్లో అనగానే మనకు గుర్తొచ్చేది ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ సినిమా ఎప్పుడు వస్తుంది, అసలు ఇంత అసలు సినిమా రిలీజ్ అయితే ఆ సందడే వేరు, ఆ కోలాహలం వేరు. మరి ఇంట్లో వాళ్ళని ఆదరించో, బెదిరించు, ఒప్పించో, నొప్పించో, ఏదో విధంగా చేసి ఖచ్చితంగా సినిమా చూస్తాం, చూసి తీరుతాం, దాని రివ్యూ ఇస్తాం. ఎలా ఉంది అలా ఉందని చెప్పి ఫస్ట్ రివ్యూ మనమే ఇవ్వాలని ట్రై చేస్తుంటాం. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ముందు సినిమా రిలీజ్ అవ్వాలి కదా. సో అలాంటి సినిమాల కోసం మనం వెయిట్ చేసిన తరుణంలో మంచి అప్డేట్స్ ఇస్తే ఎంత బాగుంటుంది అనిపించినప్పుడు మన సినిమా కబుర్లో మనం చక్కగా మంచి సినిమా కబుర్ని ముచ్చటించుకుంటానికి సరైన ప్లాట్ఫామ్ మన సినిమా కబుర్లు, మన ఆకాశవాణిలో వస్తున్నాయి కాబట్టి. సో గుంటూరు కారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక సరెండర్లోకి వెళ్ళిపోయారు. అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఏం చేస్తున్నారు అనేది. సో ఈ సరెండర్లోకి వెళ్ళింది ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు సరెండర్లోకి వెళ్ళారు. ఒక్కసారి హీరో కనుక ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలోకి వెళ్ళిపోతే ఇక ఎలా ఉంటుందంటే ఆర్మీలో ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. సో ఏ అప్డేట్స్ రావాలన్నా కానీ చాలా కీలకంగా అనిపిస్తూ ఉంటుంది, కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. సో హీరో అయితే మంచి హిట్ని అయితే అందుకోవడానికి ఖచ్చితంగా ఆయన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని మరి హీరోని ఎలా వాడాలి, ఎలా ప్రేక్షకులకి ఆ అనువుగా ఉపయోగించాలి ఆ వెబ్బర్ని అని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, సో అతి తక్కువ

0: ఈ సినిమాని కంప్లీట్ చేసుకుని త్వరగా బయట రాబోతున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. తర్వాత వచ్చేసి ఈయన కోసం అంటే ముగ్గురు డైరెక్టర్లు ఏకంగా క్యూ కట్టారంట. అదేంటి, వారణాసి సినిమా ఆల్రెడీ జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ దర్శకులందరూ కలిసి అక్కడికి వెళ్ళి ముగ్గురు ఆయన డేట్లు తీసుకోవడం ఏంటి అన్నట్లుగా ఫీల్ అవుతున్నారా? నాకు ఈ డౌట్ వచ్చింది. కానీ కొంచెం లోతుగా చూస్తే ఏమైందంటే, సో మహేష్ బాబు గారు చేయాల్సిన పార్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతున్నాయి. దాదాపు ఒక 3-4 నెలలు అంటే సెప్టెంబర్ అక్టోబర్ లోపే రాజమౌళి గారు సెట్లో నుంచి బయటపడతారు. సో ఈ విషయాన్ని గమనించిన దర్శకులు కోరుకుంటారా, ఖచ్చితంగా ఆ డేట్స్ని అందిపుచ్చుకొని ఈ గ్యాప్లో అంటే వారణాసి రిలీజ్ అయ్యే గ్యాప్ ఇంకా దాదాపు ఒక 4-5 నెలలో లేదా వచ్చే సంవత్సరం 2027లో అన్నట్టుగా డేట్లు ఇస్తున్నారు కాబట్టి ఈ లోపల ఇంకో సినిమా ప్లాన్ చేసుకుందాం అన్నట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో అయితే విషయం ఏంటంటే, మరి ఈ వారణాసి సినిమా పూర్తవడానికి మరి ఈ మహేష్ బాబు చేసేటువంటి ఈ స్టంట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ సెప్టెంబర్లోపలనే మ్యాక్సిమం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ తర్వాత మళ్ళీ మహేష్ బాబు అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్స్ కానీ లేకపోతే డబ్బింగ్ కానీ లేకపోతే ఇంకా ప్రమోషన్స్ కానీ రిలీజ్ చేయడం కానీ లేదా ఆడియో ఫంక్షన్స్ కానీ ఇలాంటివన్నీ రావాలంటే మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత ఆయన అవసరం పడుతుంది. ఈ లోపలనే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాలని అనుకున్నారేమో ప్రశాంత్ నీలు, సందీప్ వంగ, రిషబ్ శెట్టి వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు అందరూ కూడా మహేష్ బాబు గారు డేట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో దాదాపు ఇస్తారన్నట్లుగానే ఉంది. లేకపోతే మళ్ళీ మనకు అలవాటు చొప్పున మహేష్ బాబు గారు మళ్ళీ ఈ సినిమా అయింది కదా అని చెప్పి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే చెప్పలేము. సో అది విషయం, ఇంకా క్లారిటీ అనేది కొంచెం రాలేదు. సో దాన్ని బట్టి మరి సెప్టెంబర్ లోపే అయితే మాత్రం కొంచెం నిదానంగానే మహేష్ బాబు గారు రాజమౌళి సెట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఈ ముగ్గురులో ఎవరికి ఫస్ట్ డేట్ ఇస్తారో, మరి దాంట్లో ఆ సినిమా ఎవరి కాంబినేషన్లో ఉండబోతుందో, ఎలా ఉండబోతుందో అనేది వెయిట్ చేద్దాం. వారణాసి మాత్రం అదిరిపోయే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త స్టోరీతో ఈ సినిమా రాబోతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం కదండి. సో చూద్దాం ఎప్పుడు జరుగుతుందో. సో ఇప్పటివరకు సూపర్ సాంగ్ అయితే వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాలు మాడుతుంది, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మరి అఖండ 2 తర్వాత బాలయ్యబాబు గారు నెక్స్ట్ ఏం చేయబోతున్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: భీమా, నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతున్నారు.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
2: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: FM 101.3.

హారిక నారాయణ్ అండ్ సాహితీ ఛాగంటి పడిన అద్భుతమైన పాట ఆచార్య మూవీలో నుంచి విన్నారు. మీరు చూం చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:34:25 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ సినిమా కవర్లో మంచి సినీ విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో అది చెప్పాం కదండి, అఖండ 2 తర్వాత అఖండ 2 ఏ విధంగా రిలీజ్ అయింది, ఏ విధంగా మరి రికార్డ్స్ ఇచ్చింది అనేది మనందరికీ తెలిసిందే. కానీ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఏం రాబోతుందా అని చెప్పి చాలామంది కూడా ఆలోచనలు పడ్డారు. అయితే ఏంటంటే దీనికి ముగింపు ఇవ్వడానికి నందమూరి బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మల్లెని చేసినటువంటి 111వ చిత్రం 111 NBK 111 అనే ట్యాగ్ లైన్ తో ఒక సినిమాని రూపొందిస్తున్నారు. ఇంకా సినిమా పేరు అనేది ఇంకా పెట్టలేదు. బట్ ఈ సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మరి దీంట్లో ట్విస్ట్ ఏంటంటే పెద్ద నిర్మాత కిలారు సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరి నందమూరి బాలకృష్ణ గారు అయితే మాస్ రోల్ చేస్తున్నారు. అంటే మాస్ రోల్ బాలకృష్ణ గారికి కొత్త ఏమీ కాదు, కానీ మాస్ రోల్ని కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ఈ సినిమాలో ప్రయత్నం చేస్తున్నారు అని సతీష్ గారు చెప్తుండడం జరుగుతుంది. వీరసింహారెడ్డి కంటే అంటే మాస్ అనగానే వీరసింహారెడ్డి ఫుల్లీ మాస్గా ఉంటుంది కదా. సో లెజెండ్ వచ్చేసి మరి అఖండ 2 అండ్ వీరసింహారెడ్డి ఇవన్నీ కూడా కొంచెం మాసివ్గానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్కువగా కూడా మాసివ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు, మరి అలాంటి సినిమాలను ఆదరిస్తూ ఉంటారు కాబట్టి బాలయ్య గారు ఎగ్జాక్ట్గా వాళ్ళకి మ్యాచ్ అయ్యే సినిమాలే తీయడానికి మరి ఎక్కువ సాహసాలు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇందుకే ఈ మాస్ సినిమా అనేది వీరసింహారెడ్డి కంటే ఎక్కువ మాస్గా కనిపించబోతుంది. సో ఈ సినిమానే కాకుండా కొరటాల శివ మిర్చి సినిమా తీసే ఆ డైరెక్టర్ అనమాట, ఆయనతో కలిసి ఈ జూన్ లో కొత్తగా ఒక సినిమాను ఓపెన్ చేయబోతున్నారంట. ఈ సినిమా అయితే సోషల్ ఎలిమెంట్స్ తో అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు తర్వాత సమాజానికి ఉపయోగపడే కొన్ని విశేషాలతో ఈ సినిమా రూపొందించబడుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు మంచి విషయాలని అంటే కుటుంబ విషయాలను కానీ సామాజిక విషయాలను కానీ తెలియజేయడంలో కొట్టాల శివ గారు ముందుంటారని. సో దాని తగ్గట్టుగానే మరి బాలయ్యబాబు గారికి ఆ సినిమాను వివరించడం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో అంటే జూన్ లోనే మరి ఈ సినిమా అయితే మరి పట్టలేకపోతుంది. ఏమైనా అనుకోవచ్చు 2027లో అయితే సమ్మర్కి మాత్రం ఈ సినిమా అయితే కొట్టాల శివ గారు రిలీజ్ చేస్తారని చెప్పి మరి సినీ వర్గాలు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలా మరికొన్ని విషయాలు చెప్పబోతున్నాను. సో జూన్లో జూలైలో ఆగస్టులో మాత్రం ధూమ్ ధామ్గా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. సో దాంట్లో ముఖ్యమైన సినిమా గురించి ఈరోజు అయితే మరికొద్ది సేపట్లో చెప్పేతాను. ప్రతి మీకోసం సాంగ్ వస్తుంది, మీ ఇంటో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్, మీరు జూన్ చేసుకుంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. స్టూడియో సమయం 11:41:42 అవుతుంది. మంచి పాటలతో పాటు సినిమా కబుర్లో చాలా చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో మామూలుగా అయితే వర్షాకాలంలో సినిమాలు ఎవరో చూడరు, ఎండాకాలంలోనే బాగా ఆడతాయని చెప్పకుండా, కానీ కాదు, కానే కాదు, అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా మరి దుప్పట్లు కప్పుకునే చలికాలమైనా సరే మనం ఖచ్చితంగా మన అభిమాన హీరో సినిమా వచ్చింది అంటే, కథ నచ్చింది అంటే, మరి మనం మెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఆ సినిమా చూడాలంటే సమయంతో పని లేదు అనిపించేంతగా మరి కథలు అయితే రూపొందుతున్నాయి. సో కొంతమంది అయితే మరి కథకు ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే

హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరో మ్యానరిజం ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే పాటల ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే మరి సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ నచ్చినవి ఉంటాయి చూసే, గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఆ ఎలివేషన్స్ కానీ ఉంటాయి కదా, వాటికి పిచ్చి పిచ్చిగా నచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని రాబోతున్నాయి అన్నమాట. సో దానిలో భాగంగానే కొన్ని సినిమాలు మరి ఈ జూన్ నుంచి బాగా తెలుగు చిత్రాల సందడి జరగబోతుందని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా ముందుగా అయితే కనుక పెద్ది రాబోతుంది వచ్చే నెలలోనే దాదాపు. సో ఎప్పటి నుంచో పెండింగ్ పెండింగ్ పెండింగ్ అనుకున్న మనము ఎట్టకేలకు వాళ్ళైతే టైం అనౌన్స్ చేస్తున్నారు, డే టు టైం కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి వచ్చే నెలలో ఆశాజనకంగా మరి ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో పాటలు ఇప్పటికీ ఎంతో చాలామంది కూడా అలరిస్తున్నాయి. సో ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూలైలో ఆగస్టు నెలలో అయితే చెప్పక్కర్లేదు, రవితేజ నటించినటువంటి ఇరుముడి అనే సినిమా వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. రవితేజ కథానాయకుడిగా శివ నిర్వహణ దర్శకత్వంలో కూడా ఈ సినిమా రూపొందుతుంది. మరి ఈ సినిమా స్పెషల్గా ఏంటంటే కనుక తండ్రి కూతుళ్ళ మధ్య భావోద్వేగాలుగా మరి సాగేటువంటి చిత్రంగా అయితే ఈ సినిమా రాబోతుంది. జీవి ప్రకాష్ కుమార్ మరి ఈ సినిమాకి సంగీతం అందించడం జరుగుతుంది. త్వరలోనే అతి త్వరలోనే ఒక సాంగ్ని అవుట్ చేస్తాం, బయటికి పంపిస్తాము, మనకి వినిపిస్తామని చెప్పి అంటూ కూడా సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయన్నమాట. సో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి వెంకటేష్ గారు నటించిన చిత్రం గురించి కూడా ఒక చిన్న అప్డేట్ ఉంది, ఆ విషయం తెలియాలని కనుక ఒక పాట వినిద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి.

వారియర్ మూవీలో చూపెట్టి సాంగ్ అయితే విజిల్ సాంగ్ ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లో మనం అయితే మంచి సినిమా గురించి, సినిమా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. నిజంగా కదండి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ మనం అయితే రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆఖరి సినిమా చూసిన తర్వాత మన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి మనం ఒకసారి వెళ్తాం, మన ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్తాం, ఫ్యామిలీతో చూడగలిగితే ఇంకా ఫ్యామిలీతో కూడా వెళ్తాం, నువ్వు కూడా వెళ్ళని చెప్తాం.

అదే మన సినిమా అన్నట్టు ప్రమోషన్స్ ఇచ్చేస్తా ఉండవు అనమాట. సో దీంట్లో ఎలాంటి లాభాలు ఉండవు, కష్టాలు తప్ప నష్టాలే తప్ప. కానీ చూడడం మంచిదే, ఒకసారి చూడండి, కానీ రెండోసారి మూడోసారి అనేది మీ ఇష్టం. సో అది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అయితే మెంటల్ మధ్యలో మరి బ్రోచే వారు ఎవరు సినిమాల్లో ఆలరించినట్టు ఒక హీరోయిన్ తెలుసు కదా, నేను నివేద పేతురాజ్. మరి ఈయన గుర్తించుకుంటే మరి కొంత గ్యాప్ వచ్చినా కానీ, సినిమాల్లో అవకాశాలు కొంచెం తక్కువ వచ్చినా కానీ, ఈ మధ్యకాలంలో మరీ మళ్ళీ కొత్త మీ మ్యాక్సిమం మెయిన్ హీరోల సినిమాల్లో ఎవడైతే త్వరలో కనపడబోతున్నారు. సో ఎవరో కదండి మరి వెంకటేష్ ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి ఒక చిత్రం తెలుసు కదండి. సో ఫ్యామిలీ కంటెంట్కి పెట్టింది పేరు ఎవరంటే కనుక మరి విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయన సినిమా పేరుని, అదే విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నట్టు ఆయన ఆదర్శ కుటుంబం అనే సినిమాని మరి తీస్తున్నారన్నమాట. సో దీనికి తగ్గట్టుగా ఈ సినిమాలో ఒక మంచి కీలకమైన పాత్రని నివేద పేతురాజ్ మరి పోషిస్తున్నారని తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే కనుక, చిరంజీవి గారు బాబీ దర్శకత్వంలో ముస్తాబోతున్న కొత్త చిత్రం ఒకటి రాబోతుంది అన్నమాట. ఈ సినిమాలో కూడా ఆవిడ ఒక ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి తెలుస్తుంది. సో మాస్ అంశాలతో వస్తున్నటువంటి ఈ సినిమా, అంటే చిరంజీవి గారి సినిమా అయితే కనుక మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది. వాల్తేరు వేరే కంటే ఇంకా మాసివ్గా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మరి ఆ ఎలివేషన్స్ అవన్నీ కూడా చాలా మరి కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో కథ కూడా మరి చాలా బాగా ఉంటుందని ఆలోచనతో మంచి మాస్ క్యారెక్టర్స్ అందరికి కూడా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుందని చెప్పి అనిపిస్తుంది. సో దీనికి ఎస్ఎస్ తమిళ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి త్వరలోనే మంచి మంచి అప్డేట్స్ అయితే త్వరలో చెప్పబోతున్నాం, సమయం అయిపోతుంది కాబట్టి. మరి మా సినిమా విశేషాలు సినిమా కబుర్లో చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. సో ఇలాగే మంచి విషయాలు అయితే మీకోసం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మరి ఈ రోజు అయితే మంచి కబుర్లు తెలుసుకున్నారని చెప్పి అనుకుంటాను. మరి ఇక్కడ సినిమా కబుర్లకి టాటా గుడ్ బై చెప్పేద్దాం. మరి ఇప్పుడైతే మీకోసం సాంగ్ వచ్చేస్తుంది మరి దృశ్యం మూవీ నుంచి, వింటూ ఎంజాయ్ చేయండి. భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2222.
3: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए. नमस्कार.
4: उमंग उमंग उमंग उमंग.
5: మీరింతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రానికి చిత్ర జిక్కి బృందం పాడారు. రచన వేటూరి.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ 7 ఏళ్లలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
2: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब

0: चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी।
1: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్ లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే

0: తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఋతుపవనాల సీజన్ కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
4: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ,
3: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
4: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
3: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
5: ఇప్పుడు సుందరాకాండ చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కాటన్ క్యూకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై క్లస్టర్, ఏక ఔర్ క్లస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ఆయన మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఈరోజు పర్యటించిన మంత్రి అక్కడ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతిరోజు 5385 టన్నుల చెత్తను బయో

0: గ్యాస్గా మారుస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: 123 మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటకు పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని 107 శాంక్షన్ చేశాం. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5,350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఈ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్ పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ చేస్తారు.
0: రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు పలు అంశాలపై మాట్లాడారు. జూన్1 నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే జూలై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళానికి చెందిన వై భుజంగరావు తెలిపారు.
2: ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అంటే రైతులకు ఉపయోగపడినటువంటి పీఎం కిసాన్ అనేది చాలా చేయూతనిచ్చే పథకం. ఈ పథకం 6,000 ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే పీఎం క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా తక్కువ వడ్డీకి రుణాలను తీసుకొని రైతులు విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫసల్ బీమా యోజన, దీనికి పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి భారతదేశాన్ని చాలా ముందడుగుకి తీసుకెళ్లడం జరిగింది.
0: మేక్ ఇన్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పీజీ గుప్తా తెలిపారు.
3: ఎన్డీఏ కూటమి అనేక భారతదేశ ప్రతిష్టను ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే మన భారతదేశంలోనే మనం వస్తువులు తయారు చేసి మనమే వాడుకునేటట్టు, తర్వాత విదేశ వ్యవహారాలు కూడా చక్కగా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర అనేది సక్సెస్ఫుల్గా చేసి ప్రపంచ పటంకే మన భారత సత్తా చూపించారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయితేమి విరివిగా చేశారు.
0: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఫ్రైడే

0: డ్రైడే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. నీటి నిల్వ లేకుండా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పెద్ద కొడలా, ఇది నీ కోసం. అమ్మా,
5: దీనికి ఇంత తొందర వచ్చింది?
4: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
6: కానీ నాయనమ్మ, మీకోసం
7: అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
4: శుభం పలకండి. ఏంటిది
7: ఆర్బీఐ అంటుంది?
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో అలవడవలసిన విషయాలు, పెద్దలు, ఉపాధ్యాయుల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి ప్రసంగం వింటారు.
9: అబ్బబ్బా, ఏమిటో ఈ వార్తలు! ఏ వార్తాపత్రిక చూసినా, ఎక్కడ వార్తల్లో విన్నా ఒకటే బాధాకరమైన విషయాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు, ఆడవారిపై అమానుష ప్రవర్తన, మోసం చేసి జనం డబ్బుతో పరారైన వ్యక్తి, ఇలా అన్ని బాధ కలిగించే విషయాలే ఉంటున్నాయి. ఎటుపోతుందో ఈ దేశం అంటూ చిరాగ్గా, విసుగ్గా వార్తాపత్రికను అవతల పడేసి లేచి వెళ్లిపోయాడు గురునాథం. వేడివేడిగా కాఫీ కప్పుతో పతిసేవకై వచ్చిన లీలమ్మగారు ఆయన వాలకం చూసి, ఇదంతా రోజూ ఉండే భాగవతమేగా అంటూ సరిపెట్టుకుని వంటింటి దారి పట్టింది. నిజానికి గురునాథం గారి విసుగులో, చిరాకులో మన బాధ్యతలను గుర్తు చేసే ఎన్నో విషయాలు దాగున్నాయి. బాగా ఆలోచిస్తే పెద్దవారికన్నా నేటి పిల్లలు, వారి భవిష్యత్తు యొక్క ఊహ చాలా బాధాకరంగా ఉన్నాయి. వారి వ్యవహార శైలి చెప్పకనే భయాన్ని పురుకొల్పేదిగా ఉంటోంది. ఇందుకు కారణం చిన్నప్పటి నుండి పిల్లలు పెరిగిన వాతావరణం, పెద్దలు వారికి నేర్పే నడవడి, అలవాట్లు, ఇలాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. వీటికి తోడు నేటి విద్యా విధానం, కలుషితమైన పాశ్చాత్య సాంప్రదాయ ప్రభావం, భారతీయ విలువల పట్ల అవగాహన లోపం, ఇలాంటివి ఎన్నో ఈ దుస్థితికి కారణమవుతున్నాయి. చిన్నతనంలో పిల్లలకు అలవ

వాడే మంచి అలవాట్లు, లక్షణాల వల్ల పెద్దయ్యాక వారి ప్రవర్తన నీతివంతంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు. పిల్లలకు ముఖ్యంగా పసివయసు నుండే పెద్దలు, విద్యార్థి దశలో ఉపాధ్యాయులు కొన్ని అలవాట్లను క్రమంగా చొప్పించడం వలన స్వామి వివేకానందుడు కోరుకున్నటువంటి ఉత్తమమైన జాతీయ జీవన విధానాన్ని రూపొందించే అంకిత భావం కలిగిన యువత నిర్మితమవుతుంది. దీనికోసం చిన్నతనం నుండి పిల్లలకు స్వావలంబన, సత్ప్రవర్తన, శ్రమపడుట, ప్రకృతి పట్ల ప్రేమ, సామాజిక బాధ్యత, అనుశాసనం వంటి విషయాలను అలవరచవలసిన అవసరం పెద్దలకు, ఉపాధ్యాయులకు ఎంతైనా ఉంది. ప్రప్రథమంగా పిల్లలకు స్వావలంబన అలవడాలి. స్వావలంబన అంటే ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడం. పుట్టినప్పుడు పసిపాప తనకు తానుగా ఏడ్చి తన ఆకలిని తెలియచేస్తుంది. పెద్దయ్యే పిల్లలు తమ తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని అనుకరిస్తూ అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమకున్నది ఒక్కరో ఇద్దరో సంతానం కావున వారికి కష్టం తెలియకుండా ఉండాలంటూ వాళ్లను ఏ పని చేయనివ్వకపోవడం విచారకరం. అందువల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. వారిని వారు రక్షించుకోవలసిన సందర్భాల్లో కూడా ఇతరుల సహాయానికై పరుగులు తీస్తున్నారు. అందుకని పిల్లలకు వారు చేయగలిగిన పనులు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఇక తర్వాత చెప్పుకోదగిన విషయం పిల్లల్లో సత్ప్రవర్తన. సత్ప్రవర్తన కూడా ఇంటి నుండే మొదలవుతుంది. పెద్దలు వారి తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, ఇంటికి వచ్చిన అతిథుల పట్ల మంచిగా, మర్యాదగా నడుచుకుంటే దానిని పిల్లలు ఇట్టే అలవరుచుకుంటారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో మెలగడం, వారి వల్ల పొరపాట్లు జరిగితే క్షమించడం, నిజం చెప్పడం, ఇటువంటి లక్షణాలన్నీ అలవాటు చేసుకుంటారు. అందరితో మంచిగా వ్యవహరించడం, చిన్నవాళ్లపై ఆదరాభిమానాలు, ప్రేమ చూపడం, పెద్దలతో వినయంగా, మర్యాదపూర్వకంగా ఉండడం అలవడాలి. వచనేక దరిద్రత అన్న సూక్తి చందంగా నోరుంది కదా అని దుర్భాషలాడడం కూడదు. ఇతరుల మనసు బాధపడేలా మాట్లాడడం వలన శత్రువులను పెంచుకొని మిత్రులను కోల్పోయే ప్రమాదం ఎక్కువని పిల్లలకు తెలియజేయడం ఎంతైనా అవసరం. కావున ఇతరులతో తీయగా మనసుకు ప్రియముగొలిపే మాట్లాడడం అనే లక్షణం చిన్నతనం నుండే అలవర్చాలి. మూడవ విషయంగా పిల్లలకు పసివయసు నుండే ప్రకృతి పట్ల ప్రేమను, ఆరాధ్య భావనను పెంపొందింపచేయాలి. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తాడనే విషయాన్ని పిల్లలకు అవగాహన కలిగించాలి. మనమందరము ప్రకృతి ఒడిలో బతుకుతున్నవాళ్లమే. ప్రకృతి అంటే చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు మొదలగునవన్నీ పిల్లలు స్పష్టంగా గ్రహించగలగాలి. ఒకసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తాము ప్రధాని అయిన తర్వాత దేశంలోని ప్రజలను కలవడానికి వారి వద్దకు వెళ్లి మాట్లాడుతూ, భారతదేశం అంటే నీ దృష్టిలో ఏమిటి అని అడిగేవారట. దానికి సమాధానంగా గ్రామాల్లో రైతులు తాము దున్నే భూమి అని చెప్పారట. పట్టణాల్లో ప్రజలు తాము ఉండే జిల్లా, రాష్ట్రం అని బదులు పలికారట. కానీ నెహ్రూ గారు తమ దృష్టిని అనుసరించి భారతదేశం అనగా ఇక్కడ నివసించే ప్రజలు, ప్రకృతి అని సమాధానం ఇచ్చారట. దీన్ని బట్టి నెహ్రూ గారికి ప్రకృతి పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ, గౌరవం వెల్లడి అవుతున్నాయి. భగవంతునిచే నిర్మితమైన ఈ అనంత సృష్టి సమస్తము ప్రకృతి అని పిల్లలకు ఉగ్గుపాలతో నరనరాల్లో జీర్ణింపచేయాలి. ప్రకృతిని ప్రేమించడం ద్వారా దేవుడు సర్వవ్యాపిగా ఉన్న విషయం పిల్లలకు అర్థమవుతుంది. ప్రముఖంగా చెట్లను పిల్లలకు పరిచయం చేసి వాటిని సంరక్షిస్తే మానవ మనుగడ సాధ్యమనే విషయాన్ని బోధించాలి. వృక్షో రక్షతి రక్షిత అన్న ఉవాచను నిజం చేస్తూ పిల్లలకు వన్యరక్షణను అలవాటు చేయాలి. జంతువులలో గోవును పూజించడం మన ముఖ్య సంస్కృతిగా అలవరచాలి. మానవుడు ఎప్పుడూ ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఎవరూ ఒంటరిగా జీవనం సాగించలేరు. మనిషి సంఘజీవి అనే విషయాన్ని పిల్లలకు మనసుకు హత్తుకునేలా అవగాహన కలిగించాలి.
మన చుట్టుపక్కల

వాళ్ళు సుఖంగా ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండగలుగుతాం. మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోటి మానవుల నుండి సహాయాన్ని పొందుతామనే నిజాన్ని పిల్లల కళ్ళ ముందుంచవలసిన నిజం. అందుకే ప్రజలకు తోటివారిని ప్రేమించడం ఎంత అవసరమో అదే విషయాన్ని పిల్లలకు తోటివారిని ప్రేమించడం అవసరమని, గౌరవించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని తెలపాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల సమాజంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తమకెందుకులే అని ఆలోచించే విపరీత ధోరణి కాకుండా జాలి, దయా చూపి సమాజానికి చేయూత, ఆర్థిక సహాయం అందించే ఆలోచనలకు పునాది పసివయసులోనే పడాలి. ఇందుకుగాను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గొప్పవారైనటువంటి సోదరి నివేదిత, డొక్కా సీతమ్మ గారు, మదర్ తెరెస్సా, అంతెందుకండి నిన్నగాక మొన్న నోబెల్ పురస్కారం అందుకున్న సత్యార్థి, మలాల వంటి వారి జీవిత కథలను ఉదహరిస్తూ వారికి మానవత్వం, సమాజం పట్ల అవగాహన కలిగించాలి. దీని వలన వారిలో సమాజం పట్ల సేవానిరతి అలవడుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే ఉక్తిని నిజం చేయగల ప్రోత్సాహం, స్ఫూర్తి వారికి లభిస్తాయి. ఇక పిల్లల్లో అలవడవలసిన అతి ముఖ్యమైన అలవాటు శ్రమించడం. శ్రమించడం అనగా అది శారీరక శ్రమైనా మానసిక శ్రమైనా అయి ఉంటుంది. పిల్లలు ఆటలు ఆడి అలసట పొందుతారు, అదే వారికి శారీరక శ్రమ. పిల్లలు పసితనంలో శారీరక శ్రమ చేయడం చాలా అవసరం. ఆటలు ఆడడం వల్ల వారికి మానసిక ఉత్తేజం కలిగి మెదడు వికసిస్తుంది. బద్ధకం, సోమరితనం దరిచేరవు. తోటి వారితో ఎలా సఖ్యంగా మెలగాలో, క్రీడలు, ఆటల పోటీల్లో స్ఫూర్తి లభించి గెలుపు ఓటములను గూర్చిన సరియైన అవగాహన కలుగుతాయి. కలిసిగట్టుతనం, నలుగురితో కలిసి పనిచేయడం, చొరవ వంటి ఎన్నో విషయాలు ఆటల ద్వారా పిల్లలు వారంతటి వారే గ్రహిస్తారు. ఇక మానసిక శ్రమ మనం చెప్పుకోదగిన విషయం. ఏకాగ్రత, చిత్తశుద్ధి, తమకు అప్పగించిన పనిని అది ఎంతటి పనినైనా శ్రద్ధగా చేయడం శ్రమనిష్ట అని పిలువబడుతుంది. పిల్లల్లో ఈ శ్రమనిష్టను అలవర్చడం ఎంతో ముఖ్యం. ఏదో చెయ్యాలి కదా అని మొక్కుబడిగా కాక ఇచ్చిన పనిని శ్రద్ధగా సకాలంలో పూర్తి చేయడం పిల్లల్లో అలవడాల్సిన ముఖ్యమైన విషయం. ఇది వారి జీవితంలో ఉపకరించే అంకిత భావాన్ని పెంపొందింపచేస్తుంది. మన పెద్దలు చెప్పినట్లుగా పనిచేసేవారు మూడు రకాలుగా ఉంటారు. పనిచేస్తే అలిసిపోతామో, కష్టపడవలసి వస్తుందని అసలు పనిని మొదలుపెట్టరు. వారు అల్పులుగా పిలువబడతారు, అధములని అనిపించుకుంటారు. పనిని ప్రారంభించి మధ్యలో కష్టాలు ఎదురైతే భయపడి పనిని మధ్యలోనే విడిచిపెట్టి పారిపోతారు. వారు మధ్యములుగా పిలువబడతారు. ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనిని భయపడకుండా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ సకాలంలో పూర్తి చేస్తారు. వీరే ఉత్తములుగా గుర్తింపబడతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తములుగా చూడాలని కోరుకుంటారు కనుక వారిలో అంకిత భావాన్ని పెంపొందింపచేసి శ్రమనిష్టను అలవర్చాలి. పిల్లలకు శ్రమకు తోడుగా ఇంకొక లక్షణం కూడా అలవడవలసిన అవసరం ఉంది. అదే అనుశాసనం లేక క్రమశిక్షణ. మన పూర్వీకులు ఏర్పరిచిన స్థిరమైన నియమావళిని, పద్ధతులను సక్రమంగా పాటించడం పిల్లలకు చిన్నతనం నుండే పెద్దలు, ఉపాధ్యాయులు అలవరచవలసిన అవసరం. పెద్దల మాట పాటించడం అని సూచించే ఈ విషయానికి ఉదాహరణగా శ్రీరాముని, మహాత్మా గాంధీని, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చరిత్రను పిల్లలకు తెలియచేయాలి. ఎక్కువ శాతం ఈ పనికి సంబంధించిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. పాఠశాలలో అడుగిడిన పిల్లలకు క్రమశిక్షణ గురించిన అవగాహన కల్పించడం, వారికి గొప్పవారి చరిత్రలు కథలుగా వారి మనసుకు హత్తుకునేలా చెప్పి వారి జీవితం ఆదర్శవంతంగా పూలబాటలా మార్చాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే కదా. మరి ఎవరికి వారుగా అంతఃప్రేరణతో, స్వయం స్ఫూర్తితో పాటించేదే అనుశాసనం. ఇది పూర్తిగా ప్రేరేపింపబడడం వలననే సాధ్యమవుతుంది. అందుకే ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకు మన తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు పురాణ కథలు వివరిస్తూ అనునయంగా అభిమానంతో పురాణ ఘట్టాలను తెలియచేస్తూ పిల్లల్లో తెలియకుండానే అనుశాసనం పట్ల అవగాహన పెంపొందింపచేసేవారు, క్రమశిక్షణను అలవర్చేవారు. ఇప్పటి వరకు అనుకున్న లక్షణాలన్నీ అలవడుట వలన పిల్లలు పెద్దవారైన తర్వాత వారు సమాజం, జాతి,
దేశం గర్వించ

0: తగ్గ యువకులుగా రూపొందుతారు. వారి వలన మాత్రమే సమాజం మరియు దేశం యొక్క పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మన దేశం ప్రపంచ దేశాలలో తలమానికంగా ఉండడానికి కారణం మన భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకున్న గౌరవం, విలువ. స్వామి వివేకానంద ఒక సందర్భంలో మంచి నైతిక విలువలు లక్షణాలు గల నవ యువకులను 20 మందిని నాకు అప్పచెప్పండి, నేను నవభారతాన్ని నిర్మిస్తాను అని అన్నారు. స్వామి వివేకానందుని కల సాకారం కావాలంటే ఈనాడు మన జాతికి అతి ఉత్తమ పౌరులు ఎంతో అవసరం. అటువంటి యువకులను తయారు చేయడంలో, మన జాతికి అంకితం చేయడంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంది. వారిరువురు ఒకరికొకరు అవగాహన కలిగి కలిసి కృషి చేయడం వలన ఆణిముత్యాల వంటి విలువైన యువకులను జాతికి అర్పించగలరు. తల్లిదండ్రులు ఈనాడు తమ పిల్లలకు కావలసిన వస్తువులు, అవసరాలు, కోరికలు తీర్చగలుగుతున్నామా లేదా అని ఆలోచిస్తూ దీనితో తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారు. వారి ఆలోచన ధోరణి మారాల్సి ఉంది. మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన పిల్లవాడి భవిష్యత్తు తీర్చిదిద్దబడదు. కేవలం డబ్బు సంపాదించడం వలన సుఖ సంతోషాలు తృప్తి సమకూరవు. ఈ విషయాన్ని ఒక ఉపాధ్యాయునిగా విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న నేను గ్రహించాను. పిల్లలకు పసి వయసు నుండి అలవడవలసిన విషయాలపై అవగాహన, శ్రద్ధ తల్లిదండ్రులకు కలిగించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందుకు నా వంతు శ్రమ నేను చేస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లలు విషయంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను కలిసి వారి ప్రవర్తనను గురించి విచారిస్తూ సంప్రదింపులు జరుపుతూ బాధ్యతగా వారి అలవాట్లను గమనిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. అందువలన వారికి బంగారు భవిష్యత్తు ఏర్పడగలదని నా ఆకాంక్ష. ఒక మంచి కుటుంబం వల్ల ఒక మంచి సమాజం, తద్వారా ఒక మంచి దేశం ఏర్పడుతుంది. ఇదే లోకోక్తి కూడా. మన దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న అరాచకాలలో మార్పు కోసం, ఒక నవ సమాజ నిర్మాణం కోసం నేను సైతం అంటూ, రండి పిల్లల్లో మంచి అలవాట్లు అనే బీజం వేద్దాం. వారి ఉజ్వల భవితను, మన దేశ పురోభివృద్ధిని కాంక్షిద్దాం. అదే ఒక భారతీయునిగా మన ప్రథమ కర్తవ్యం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ. సర్వే జన సుఖినో భవంతు.
1: మీరింతవరకు పిల్లల్లో అలవడవలసిన విషయాలు, పెద్దలు ఉపాధ్యాయుల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
5: దీనికి ఇంత తొందర వచ్చింది?
4: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
6: కానీ నాయనమ్మా, మీకోసం
7: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
4: శుభం పలకండి. ఏంటిది
7: ఆర్బీఐ అంటుంది?
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రోటీన్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి మన కణాలకు కణజాలాలకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఆరోగ్యవంతంగా చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని ఆహార పదార్థాల్లోనూ ప్రోటీన్లు ఒకే విధంగా ఉండవు. కొన్ని ఆహార పదార్థాలలో ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. వీటిని తినడం వలన ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా చేరుతుంది. అందువలన ప్రోటీన్లు అధికంగా కావలసిన వారు కొన్ని ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలి. ముందుగా గుడ్లు. ప్రోటీన్లు అదనంగా కావలసిన వారు గుడ్లను తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా లభించే ప్రోటీన్లను మన శరీరం 100% వినియోగించుకుంటుంది. అంతేకాకుండా వీటిలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక ఫుడ్ టోఫు. సోయాబీన్లను బాగా నానబెట్టి

0: కట్టి వాటి నుంచి టోఫును తయారు చేస్తారు. టోఫులో మన శరీరానికి తప్పనిసరిగా కావలసిన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఐరన్, కాల్షియం కూడా ఎక్కువే. గుండె జబ్బులు, ఆస్టియోపోరసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారం ఇది. ఇంకొక ఆహారం పిస్తా. పిస్తాలో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొకటి పప్పుధాన్యాలు. పెసర్లు, బొబ్బర్లు, రాజ్మా వంటి పప్పుధాన్యాలలో ప్రోటీన్ చాలా ఉంటుంది. ఒక కప్పు పప్పుధాన్యాల్లో 18 గ్రాముల ప్రోటీన్, 15 గ్రాముల ఫైబర్ ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటూ ఉంటారు. రోజు క్రమం తప్పకుండా పప్పుధాన్యాలు తినేవారికి ఎటువంటి హృద్రోగ సమస్యలు రావు. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ మన దైనందిన జీవితంలో రోజూ భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్భగవద్గీత.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా చల్తే చల్తే, ఈ చిత్రానికి అభిజిత్ భట్టాచార్య పాడిన పాట వింటారు. రచన జావేద్ అఖ్తర్. సంగీతం జతిన్ లలిత్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట గజనీ చిత్రానికి జావేద్ అలీ, సోను నిగం పాడారు. రచన ప్రసూన్ జోషి, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దిల్తో పాగల్ హై. ఈ చిత్రానికి ఆశా భోన్స్లే, ఉదిత్ నారాయణ్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఉత్తమ్ సింగ్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట గురు చిత్రానికి మరియం టోలర్, చిన్మయ్యి, కీర్తి సగాతియా పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట తాళ్ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్ అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత మీరు వినబోయే పాట అశోక చిత్రానికి అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం అను మాలిక్.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట రబ్నే బనాది జోడీ. ఈ చిత్రానికి సునిధి చౌహాన్, లాబ్ జాంజువా పాడారు. రచన జయదీప్ సహాని, సంగీతం సలీం సులేమాన్.

0: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట దిల్ సే చిత్రానికి లతా మంగేష్కర్, ఎంజి శ్రీకుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: జియా చలే చా చలే

విజయవాడ కేంద్రం, ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866 248 8812. సో నంబర్ మీ అందరికీ తెలుసు కదా. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరేంటి? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరు ఏంటి?

సో మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ టకటక పంపించేశారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ

సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోల్లంక, అవనిగడ్డ నుంచి, రాధ ప్రకాష్, ఖమ్మం నుంచి, ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లీల మహాలక్ష్మి, గీతిక, సిరి, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, ఇంకా తుర్కపల్లి గ్రామం నుంచి వీరమ్మ వినయ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, బి శివకుమార్ ముదిరాజ్, వీసీ కాలనీ నంద్యాల నుంచి, మల్లికార్జున అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్, గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్, శ్రీనివాస్బాబు, సతీష్, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సంగా శివకుమార్ నంద్యాల నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీర కనకారావు, పార్వతి, వీరభద్రపురం నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, సుబ్రమణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, చెన్నకేశవరావు, అత్తిల్ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, అనంతపురం నుంచి అనురాధ, పోతరాజు, ఝాన్సీ వంశీ, కార్తీక్, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రిపీట్ ద క్వశ్చన్ అంటున్నారు. ఎస్, ఆల్రెడీ రిపీటెడ్ అండి, క్వశ్చన్ రిపీట్ చేసి ఆన్సర్స్ చదువుతూ ఉన్నాను. ఇంకా మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదుతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుంచి, చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్, పెనమలూరు నుంచి, జయకుమార్, తిరువన్నామలై నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దైదాస్, త్రివేణి, చిన్మయి, ప్రీతం, నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రాధ, ఖమ్మం నుంచి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, ఇంకా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య వారి మిత్రబృందం, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, లతా, సుహాస్, హోసకట్ట నుంచి, రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా ఏలూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి, పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి, దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ట్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, బట్టా రామకృష్ణ దేవాంగ్, సౌత్ మోపూర్, నెల్లూరు జిల్లా నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి,

అనుష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ్ మనోహర్ తెనాల్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి, పెడన్న రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా, ఎస్ నాని గంగా, ఇంకా పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన్న నుంచి, భానుప్రకాష్ వావిళ్ళ నుంచి, వైష్ణవి వావిళ్ళ, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి మహబూబ్ సుబాని, గణపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, ఇస్మాయిల్ భాయ్, జాకీర్ భాయ్, ఇంకా సుధాకర్ మంగళంపూరి ప్రకాష్ నెల్లూరు జిల్లా నుంచి, మల్లేశ్వరరావు శాంభవి, జగదీశ్వర్ తమన్ వారి కుటుంబ సభ్యులు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ శిఖరాలకి సంబంధించిందే, అయితే ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి, ఇంకా ఒక ఎస్ఎంఎస్ మిగిలిపోయింది. వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి మౌంట్ ఎవరెస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరు,

సో మరి సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోనే ఎత్తైన శిఖరం మరి దీని కూడా ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో అయితే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే దొంతి రమేష్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వీరి ముగ్గురి మెసేజెస్ ఒకసారి వచ్చాయన్నమాట. సో తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లీలా, మహాలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, భూమిదేని లక్ష్మీనారాయణ, శేషాద్రి నెల్లూరు నుంచి, విజయ్, కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మార్క్,

బట్ట రామకృష్ణ దేవంగ సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ, శ్రీవిద్య అనంతపూర్ నుంచి, వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, నేదునూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, శ్రీరామదాస్ అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి తిప్పత్తి నల్గొండ డిస్టిక్ట్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పోతరాజ్ ఝాన్సీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎస్సీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, ఎం రావు ఒంగోలు నుంచి, పుట్టపాక శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి పుట్టపాక నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాధా ఖమ్మం నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, హిమాలయాలు అనేస్తే ఎలా అండి? హిమాలయాల్లో చాలా చాలా శిఖరాలు ఉన్నాయి, అందులో ఏది అనేది దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరేంటి అనేది నా క్వశ్చన్ అనమాట. సో నంద్యాల ఉమాపతినావు నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, సూరజ్ సింగ్ రుక్మిణిబాయ్ నెల్లూరు చిన్నబజార్ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా నంద్యాల. మౌంట్ ఎవరెస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి, మరి మళ్ళీ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అని పంపించారు. మౌంట్ ఎవరెస్ట్ రాంగ్ ఆన్సర్. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం, నేను అడిగింది భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి అనేది. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్.

తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్. రైట్ ఆన్సర్ శ్రీరామారావు, అపరాజిత. పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ వీర కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ డిస్టిక్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. రాజన్న సిరిసిల్ల జిల్లా శీలవంశ గ్రామం నుంచి వేముల. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి. జైబాలన్ తిరువన్నమలై నుంచి. తెనాలి నుంచి సో ఆన్సర్ లేదు, చక్కగా వివరం అంతా, క్వశ్చన్ అంతా రిపీటెడ్గా రాశారు. సో ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేదండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన నుంచి రైట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి.

బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత ఆల్రెడీ పంపించారు కదండి, మళ్ళీ పంపించారు, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలి శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, పూజారి ధనంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుంచి, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి, భానుమక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిరా, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి భారతదేశంలోనే ఎత్తైన శిఖరం కాంచన గంగా. సో మరి ప్రపంచం అయిపోయింది, భారతదేశం అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి? దక్షిణ భారతదేశం. సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి, అది ఎక్కడుంది? సో ఆన్సర్ పంపించేసేయండి, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: శ్రోతలకి ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: మరి ఈరోజు యువలయలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, భారతదేశంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి ఓల్డ్ ఆన్సర్ అండి, సో సారీ కాదు. సూరజ్ సింగ్ రుక్మిణిబాయ్ చైనా బజార్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్.

పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, అనమాట రైట్ ఆన్సర్. సో ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, అనంతపురం నుంచి అనురాధ, రాధా ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, గడపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరేకృష్ణ, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాతనగర్ ఒంగోలు నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, పోతరాజ్ ఝాన్సీ వంశీ, కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, దొంతి రమేష్ అనంతపురం నుంచి, సంగ జయంతి నంద్యాల నుంచి, వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుంచి, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెరమలూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, బ్రహ్మయ్య శారద కర్నూలు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జన్కంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేందర్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, ఇంకా వారి మిత్రబృందం, జైబాలన్ తిరువన్నామలై నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మిహిర, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, శ్యామలా ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్

ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుంచి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఎస్బి చరిష్మా రెబ్బెన నుంచి, ఇంకా కాంచనగంగ దగ్గరే ఉండిపోయారు కొంతమంది. కాంచనగంగ క్వశ్చన్ అయిపోయిందండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శిఖరం అని అడిగితే రామేశ్వరం అని పంపించారు. సో అసలు రామేశ్వరం ఎలా అనుకున్నారనేది నాకు అర్థం కాలేదు. సో శిఖరం అంటే ఒక ఎత్తైన పర్వతం అని క్వశ్చన్ అన్నమాట. సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం గురించి అడిగాను. పోతరాజు ఝాన్సీ, వంశీ, కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి, ఇంకా తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, నెల్లూరు జిల్లా నుంచి సుధాకర్. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అనైముడి కేరళలో ఉంది. ఇది ఇడుక్కి, ఎర్నాకులం డిస్ట్రిక్ట్ల బార్డర్లో ఉందన్నమాట. సో ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఈ శిఖరం అనేది ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి కాంచనగంగ గురించి అయితే చెప్పారు. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు అధిరోహించారు, కాంచనగంగ శిఖరాన్ని ఫస్ట్ ఎవరు అధిరోహించారు అన్నది లాస్ట్ క్వశ్చన్.

సో మరి లాస్ట్ క్వశ్చన్, మరి ఈరోజు యువలయలో కాంచనగంగని ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను. సో ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో కొన్ని రైట్ కొన్ని రాంగ్, ఇంకా కాంచనగంగ దగ్గరే అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా అనైముడి దగ్గరే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి కాంచనగంగ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు ఎక్కారు అన్నదానికి హాఫ్ ఆన్సర్ పంపించారు, అంటే ఒక పేరే పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేదండి. సో ఎవరు అని అంటే విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. సో ఒక పేరు పంపించారు, బట్ ఎనివే రైట్ ఆన్సరే కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో మరి ఇంకా నెక్స్ట్, ఇంకా వీరితో పాటు రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే రెండు పేర్లు పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి. సో ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి వీరు కూడా ఒకటే పేరు పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేది. ఎస్, రెండు పేర్లు పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుస, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాల్ నుంచి. సో వీరు రెండు పేర్లు పంపించారు అనమాట. సో ఇంకా డీటెయిల్గా ఆన్సర్ పంపించారు ఎవరు అంటే మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. సో వీళ్ళు అందరూ ఒక టైంకి పంపించారండి ఆన్సర్. సో రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే వినీల, అశోక్, మణికొండ హైదరాబాద్ నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, దొడిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి, పండా లలితాదేవి శ్రీధరబాబు సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. సో అయితే వీరు పంపించింది ఏంటి అని అంటే ఇండియన్స్ ఎవరు ఎక్కారు అనేది పంపించారు. నేను అడిగింది ఇండియన్స్ కాదండి, నేను ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను అనమాట. సో ఫస్ట్ ఎక్కిన వాళ్ళు వేరు, ఫస్ట్ ఎక్కిన ఇండియన్స్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఇంకా గణపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం నుంచి రైట్ ఆన్సర్. శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప, ఉడేవు, మొలకల్మూరు తాలూకా, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి. పోతరాజు, ఝాన్సీ.

వంశీ కార్తీక్, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. బృందావనం పద్మశ్రీ, శ్యామ్ శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి. వీరు డేట్ ఇయర్ కూడా ఇచ్చారు, నైస్ అండి. ఇంకా కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైద త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం. ఇంకా బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుంచి. జయబాలన్ తిరువన్నమలై నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ట్ నుంచి. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్టిక్ట్ నుంచి. ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి. పెంచలయ్య సూర్యపల్లి నుంచి. శశిరెడ్డి, డోకుపతి, శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య, ఇంకా వారి మిత్రబృందం. సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, పూజారి ధనంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి. ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వి నగర్, కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్, చిన్న తిరుపతి కర్ణాటక నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, అఖిల్, రమ్య. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్. ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. పి విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. దొంతి రమేష్ అనంతపూర్ నుంచి. ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ర, స్వరూప, రెబ్బెన విలేజ్ నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో కాంచనగంగా ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఎవరంటే జో బ్రౌన్, జార్జ్ బ్యాండ్. వీరు ఇద్దరు ఏంటంటే బ్రిటిషర్స్ అనమాట, యూకే నుంచి. 25 మే 1955న ఈ శిఖరం వారు అధిరోహించడం జరిగింది. అయితే మన ఇండియన్స్లో ఎవరు ఫస్ట్ ఎక్కారు అంటే 1977లో మన ఇండియన్ ఆర్మీ టీం ఎక్కారు. వీరు కల్నల్ నరేంద్ర కుమార్ అనే వ్యక్తి లీడర్షిప్లో వీళ్ళు ఈ కాంచనగంగ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మరి అదండి ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి.

ముందుగా ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ముందుగా ఉత్తరం రాస్తున్నవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట జీవన తరంగాలు చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవ

0: మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది. వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి తర్వాత ఉత్తరం రాస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. వీరంతా కోరుతున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం బాబా సహకల్, నవీన్ మహదేవ్ పాడిన రామచోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వినండి మీకిష్టమైన పాట గబ్బర్ సింగ్ చిత్రం నుండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూస్, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, కాంతమ్మ, సోని, ధరణ్. వీరంతా కోరుతున్న పాట లవకుశ చిత్రం కోసం పి సుశీల, పి లీల గానం చేసిన సముద్రాల సీనియర్ గీతం సంగీతం ఘంటసాల.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఇల్లాలి కోరికలు చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం చిద్దుల నాగారం నుండి. వడ్ల, దుర్గయ్య, లావణ్య, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దుర్గారావు, కృష్ణవేణి, లక్ష్మీ, దుర్గయ్య, లావణ్య, వీరంతా కోరుతున్న పాట

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, యువవాణి యువజనుల కార్యక్రమం

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో పెద్దల మాట సర్వదా శిరోధార్యం శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం, అనంతరం శ్రీ కె అశ్విన్ కార్తికేయ గారి శాస్త్రీయ సంగీత గానం వింటారు. ముందుగా విందాం పెద్దల మాట సర్వదా శిరోధార్యం శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం.
1: నేటి యువత చాలా చురుకుదనంతో అన్ని రంగాల

వైపు మొగ్గుచూపుతూ అచంచల దీక్షా పట్టుదలతో తాను ముందుకెళ్తూ తన కుటుంబం, తన సమాజం, తన దేశం యొక్క అభివృద్ధిలో తన వంతు కృషిని అవిరళంగా అందిస్తున్నారన్నది అతిశయోక్తి కాదు. అయితే నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తల మునకలైన యువత పెద్దల మాటలను పెడచెవిన పెట్టడం, పెద్దల పట్ల, గురువుల పట్ల గౌరవం, వినయ విధేయతా భావాలు సక్రమంగా ప్రదర్శించలేదన్నది నగ్న సత్యం. ఇది ఏమాత్రం తగ్గకుండా యువత ప్రవర్తించినట్లయితే మనం మరింత ముందుకు సాగగలం అనుట జగమెరిగిన సత్యం. పెద్దలను గౌరవించుట అనేది ఒక బృహత్ కార్యం. వారిచ్చే ఉచిత సలహాలు, బాధ్యతాయుతమైన సూచనలు మనం తూచా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందరో పెద్దల, గురువుల సమూహంతో యువత అడుగడుగునా మంచిగా కలుపుగోలుతనంగా ఉండి వారిచ్చు అమృత భాండాగార వాక్కులను అనుసరించి ప్రవర్తించాలి. తల్లిదండ్రుల, గురువుల, అమ్మమ్మల, తాతయ్యలు ఇలా వయస్సులో పెద్దలెవరైనా సరే వారి ఆలోచన విధానాలు మనపై వేసి ముందుకు వెళ్లమని సూచిస్తే ఉడుకు రక్తంతో ఉప్పొంగిపోతూ క్షణికావేశంతో తిరస్కరించటం నేటి యువతకు పరిపాటిగా మారుతోంది. ఉదాహరణకు అంతర్జాలం, చరవాణి, ఇంటర్నెట్, సెల్ఫోన్. నేడు చరవాణి ప్రతి ఒక్కరికి నిత్యావసరంగా మారింది. అయితే దీన్ని ఫేస్బుక్, వాట్సప్, టిక్టాక్లను విచ్చలవిడిగా ప్రయోగిస్తూ అసాంఘిక కార్యక్రమాలను యథేచ్ఛగా వాడుతూ మొత్తం సమాజం తలదించుకునేలా చేస్తూ మానవత్వ విలువలను తుంగలో తొక్కి క్రమశిక్షణకు తూట్లు పొడుస్తూ విధి నిర్వహణకు అంతరాయాన్ని కల్పిస్తూ వీటికే పెద్దపీట వేస్తున్నారు అన్నది నగ్న సత్యం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగిస్తే ఆకాశమంత వృద్ధిని సాధిస్తాం, లేదంటే అది మనల్ని అధపాతాలోనికి తొక్కేస్తుంది. అవి ధన, మాన, ప్రాణాలను, జీవన భృతిని సైతం ప్రశ్నార్థకంగా మారుస్తుందనుట నేడు మనం కోకొల్లలుగా చూస్తున్నాం కదా. హంస నీళ్లను, పాలను వేరు చేసినట్లు మంచిని గ్రహించి చెడును త్యజించాలి. అతి సర్వత్రా వజ్రయత్ కాదా మరి? కావున నీ ఆలోచనకు వారి సలహాలను జోడించి ముందుకు సాగాలి. పెద్దల సలహాలు యువత భవితకు బంగారు బాటను వేయటానికే గాని మరొకదానికి కాదు అని చెప్పక తప్పదు. నేటి యువత వయస్సుకు సరిపడా సదాలోచన చేయగల నేర్పరి కాదు. అలాంటి తరుణంలో పెద్దలను ఆశ్రయించి వారి అమూల్య సలహాలను అడిగి తెలుసుకొని దానికనుగుణంగా మనం ముందుకు సాగడానికి అవి సువర్ణ అవకాశం కాగలవు. వారు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది తమకు ఇష్టం లేకపోతే సున్నితంగా వారికి సలహా ఇచ్చి ఒప్పించి తమ అభిప్రాయాలను వెలువుచ్చి దానికి తగిన కృషిని నేను చేస్తానని పెద్దలను ఒప్పించాలి. అడగందే అమ్మైనా పెట్టదు కదా. కానీ యువత కోరిక తీరలేదని ఎలాంటి అఘాయిత్యానికి చోటివ్వరాదు. కొన్ని సందర్భములలో కొన్ని కోరికలు తీర్చుకొనుటకు సాధ్యం కాదు. ఉదాహరణకు మామూలు సౌకర్యం గల సెల్ఫోన్తో సరిపెట్టుకొనక విలాసమునకు అవకాశమిచ్చు స్మార్ట్ ఫోన్స్ కావాలనే కోరిక సమర్థనీయం కాదు. అది కొనిపెట్టనిచో యువత క్రోధమునకు గురి అవుతున్నది. కామము క్రోధమునకు, క్రోధము సర్వనాశనముకు దారితీయును. ఒక యువకుడు ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతాడు, తండ్రేమో మెడిసిన్ చేయమంటాడు. అంతటితో వారిరువురు ఎవరికి వారు భీష్ముచ్చుకుంచుంటే ప్రయోజనం శూన్యం. ఇందులో ఇరువురి ఆలోచనలు సరైనవే, కానీ తండ్రి మాట గౌరవించి ఆ విధంగా విద్యనారంభించి పూర్తి చేయడం కొడుకు బాధ్యత. దాంతో కొడుకు సంస్కారవంతుడని ఆ తండ్రికి హద్దులు దాటిన ఆనందం కలుగుతుంది. వయసు మీరిన తల్లిదండ్రులను అవసాన దశలో వారికి అవసరమైన కూడు, గూడు, గుడ్డలకు ఏలోటు రాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల స్థానం ఇహపర లోకాలలో ఉన్నతమైనది. తైత్తరీయోపనిషత్తులోని మాటలు వినండి, మాతృదేవోభవ, పితృదేవోభవ. కావున తల్లిదండ్రులను గౌరవించడం,
వారి అడుగుజాడల్లో నడ

ఇవ్వడం, వారిని చివరి వరకు సంతోషంగా చుచ్చుకోవడం యువత ప్రథమ కర్తవ్యం. ఇంకా వారి ఆలోచన సరళిని, వారి యొక్క మార్గదర్శకత్వాన్ని స్వీకరించినట్లయితే ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతాము. నేటి యువత నేను సరైన మార్గంలో పయనిస్తున్నాను అన్న ఒకే ఒక్క వెలుగు దీపాన్ని చేబూని ముందుకు సాగుతున్నాడన్నది, భ్రమలో ఉన్నాడన్నది నగ్న సత్యం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న మాట వారి దురాలోచనకు పరాకాష్ఠగా నిలుస్తోంది. పెద్దల మాట సద్దెన్నమ్మూట అన్నట్లు వారి యొక్క సలహాలు, సహకారాలు ప్రగతికి మార్గదర్శక సూత్రాలు. యువత ఆలోచన వెలుగుకు తల్లిదండ్రుల సలహాలు తోడైతే యువత అభివృద్ధి అంచులను అనతి కాలంలో చేరుకొని తాను తన చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి పదంలో పయనించక తప్పదు. ఈనాడు అనేక వర్గాలకు చెందిన వృద్ధాశ్రమాలు అక్కడక్కడా వెలిశాయి. ఇది అత్యంత బాధాకరం. కారణం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం నేటి యువత అంతరాత్మకు వదిలేస్తున్నాను. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లు మేధావులైన యువత ధనాశతోనూ, నాగరికత మోజుతోనూ, బాహ్య ఆర్భాటాలతోనూ వలసపోతూ వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి వారి కష్టాలకు కారణమవుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేనిది. వేదవ్యాసుడు తల్లిని అద్భుతంగా వర్ణిస్తూ నాస్తి మాతృ సమాప్రియా అనగా తల్లితో సమానమైన నీడ కానీ, సద్గతి కానీ, ఆపదల నుండి కాపాడేది కానీ, ప్రియమైన వస్తువు కానీ లేవు అని అర్థం. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసిన వినాయకునికి ప్రథమ ఆరాధ్య స్థానం, విఘ్నాలకు అధిపతి స్థానం దక్కింది. అదేవిధంగా భక్త పుండరీకుడు, శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల సేవలో చూపిన భక్తి భావాలు నేటి యువత ఆచంద్రార్కం గుర్తుంచుకోవలసిన చరిత్ర కలిగిన వారు. జన్మనిచ్చి బ్రతుకును చూపిన తల్లిదండ్రులను అగౌరవపరిచి నైతిక బాధ్యతను మరచిన యువత, పుట్టుకొక కారణం మేమేనా అని తల్లిదండ్రులు తల్లడిల్లి పోవడానికి నేటి యువత సమాధానం చెప్పక తప్పదు. ఈ విషయాన్ని యువత గమనించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తల్లిదండ్రులను ఆదరించి అభిమానించాలి. మన హక్కులను మనం కాపాడుకున్నట్లు బాధ్యతలను కూడా గుర్తెరిగి ప్రవర్తించినప్పుడు మనకు మనమే సాటి అనుట అతిశయం కాదు. అప్పుడే యువతకు గర్వకారణం, గుర్తింపు కూడా. తల్లిదండ్రుల అనుభవ సలహాలను అడిగి తెలుసుకొని ముందుకు సాగడం చీకటిలో జ్యోతిని మన చేతిలో ఉంచుకోవడం వంటిది. ఠాగూర్ గారన్నట్లు ఒక వెలుగుతున్న జ్యోతి ఎన్నో జ్యోతులను వెలిగించగలదు. నేటి యువతరం తల్లిదండ్రులను అన్ని విధాలా గౌరవించి అవసాన దశలో వారికి అండగా నిలిచి సంపూర్ణ మనశ్శాంతిని అందిస్తే రాబోయే నీ తదనంతరం వారసులు అలాంటి గౌరవ మర్యాదలు నీకు అందిస్తారనుట వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. నేటి యువతే రేపటి పెద్దలు కాబోయే తల్లిదండ్రులు. కావున యువత నేటి నుంచే కాదు ఈ క్షణం నుంచే తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి జీవితాలలో చిగురు ఆశలు చిగురింపచేసి అవి కార్యరూప వృక్షాలై, వటవృక్షాలై, మహావృక్షాలై చల్లనైన గౌరవం అన్న పువ్వులు పూయటానికి యువతరం అహర్నిశలో ప్రయత్నించటానికి నేడే అంకురార్పణ చేయాలి. అప్పుడే సంస్కారపూర్ణమైన జాతి ప్రగతి మార్గం వైపు పయనించగలదు. దానికి సంస్కారవంతమైన యువత రావాలి, మారాలి. అది మీరే కావాలి, మీరే పునాదులు వేయాలి. చివరిగా ఒక్క మాట చెప్తాను. ఈనాటి యువత మనస్సుల మీద పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. కొత్తను ఆచరించు, ఆస్వాదించు, తప్పు కాదు. అది మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పు కారాదు. పాత రోత కొత్త వింత కదా. తల్లిదండ్రులను మనం గౌరవించుట అన్న బాధ్యతను విధిని
ఉచ్ఛ్వాస నిశ్వాస

0: మనం నెమరు వేసుకుంటూనే ఉండాలి, తదనుగుణంగా ప్రవర్తించాలి. ఈ శ్లోకాన్ని పరిశీలించండి. మాతరం పితరం చైవ ప్రత్యక్ష దేవతా భవేత్ మత్వా గృహీణి సేవేత సదాసర్వ ప్రయత్నత. తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు, వారిని సేవించి పూజించుటే ప్రథమ కర్తవ్యం అనే అర్థాన్ని ఇస్తుంది. యువతరమా మేలుకో, నీ బాధ్యతలు తెలుసుకో. యువతరమా మేలుకో, నీ బాధ్యతలు తెలుసుకో. సర్వే జన సుఖినో భవంతు.
1: శ్రోతలు, ఇంతవరకు పెద్దల మాట సర్వదా శిరోధార్యం శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో తర్వాతగా శ్రీ కె అశ్విన్ కార్తికేయ శాస్త్రీయ సంగీత గానం విందాం.
2: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె అశ్విన్ కార్తికేయ గారి గానం విందాం. ముందుగా సిద్ధి వినాయకం షణ్ముఖ ప్రియరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ కృతి

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె అశ్విన్ కార్తికేయ గారి గాత్రం విన్నారు.

బి వరహాలు గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్క్యా

0: బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ను కూడా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్టంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలని, ఈ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మందుల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: 2024 చెప్పాను నేను కూడా 15 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి లాస్ట్ ఈ ఎన్ఎంసీ గైడ్లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్ఫ్రా గ్యాప్స్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఫ్యాకల్టీ డిఫిషియెంట్ ఉన్న నేపథ్యంలో కూడా 50 సీట్లు మాత్రమే ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకో 50 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 100 సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రి కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఆయనకు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రాష్టమని, అలాగే చేనేత రంగంలో ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. కాగా రేపు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గ్లాస్ ఫైబర్ యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పప్పులు, బియ్యం, వంట నూనెలు, టొమాటో, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్టంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు

ఆయన తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని మెరుగుపడడంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, ఈ పథకాలు తమ కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని లబ్దిదారుడు జి వెంకట్రావు ఆకాశవాణికి తెలియజేస్తూ ఆగ్నేయ అరేబియా సముద్రంలో లోని కొన్ని భాగాలలోకి అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుము

0: లోకి వస్తుందని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా స్త్రీశక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ గుర్రం నారప్ప బృందంచే చెంచు నాటకం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక దొంగలు పడ్డ రాత్రి, రచన శ్రీ గిడుగు రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీమతి ఎన్ హైమావతి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి సాయిశృతి గారిచే వీణావాదన,

0: పది గంటలకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకు అందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం ప్రఫుల్ల. 6:35 సేద్యపు శుద్ధులు, ఖరీఫ్ ముందు రైతులు చేసుకోవాల్సిన వ్యవసాయ పనులు అందిస్తున్నవారు కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీ ఎన్పిఎల్లప్ప. 6:44 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. చివరిగా ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభనాయుడు గారి గురించిన వివరాలు చివరి భాగం, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన డి ప్రతిమ గారు, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు, 9:30 ఏకచిత్రగానం శీర్షికన రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ వారి పెళ్లి సందడి చిత్రం నుండి పాటలు వింటారు, 10:00 వసుదైక కుటుంబం, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో వంటింటి సువాసనలు శీర్షికన హైగ్రీవ తయారీ విధానం అందిస్తున్నవారు శ్రీమతి టి తులసి భవాని, వ్యాఖ్యత నిర్వహణ హారిక గారు. అనంతరం పద్మరాగాలు 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు 3వ సంచిక, పద్మశ్రీ కొళ్ళకైల్ దేవకీ అమ్మ, కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక గారు. సృజనాత్మకత పద్ధతుల్లో పిల్లలకు బోధన కళ్యాణదుర్గం గుమ్మఘట్ట మండలం ఎస్జీటి విఆర్ కౌసల్య గారితో పరిచయం నిర్వహణ హారిక గారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాట.

0: వార్తలు 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో చూడిగొర్రెల పెంపకంలో మెళకువలు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనాస్థానం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకిరణ్ నాయుడు గారి ప్రసంగం, నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక గారు, అనంతరం భూజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రాత్రి 7:45 శ్రీ ఎన్ గురుప్రసాద్ గారు పాడిన లలిత గీతాలు, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక బీరువ, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే,
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా అర్జున్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ హరిణి బృందం పాడిన పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు వింటున్న పాట బద్రీ చిత్రం కోసం రమణ కోకిల సునీత పాడిన పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు విన్న పాట దళపతి చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట విన్నారు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట దొంగాట చిత్రం కోసం. చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రమణీ భరద్వాజ్.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది. వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
6: కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం.

ఎంఎల్ నరసింహం గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల అనంతరం ఆయన సైనికులనుద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి

నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడ్లను సృష్టించిన పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు

0: వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయి
1: activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3 C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఎక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ, 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా, మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ, బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యతారాహిత్యంపై సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న సందర్భంగా సాలిసిటర్ జనరల్ లో

சச்சங்கதனி கேந்திர మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవాశే సమృద్ధి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం

0: విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు జూన్1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈరోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా, ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా, గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ గుర్రం నారప బృందంచే చెంచు నాటకం విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ಪ್ರಸವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ఈనాటి కార్యక్రమంలో జెన్నినెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో

0: మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని ఐఓటీ ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి టీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని. అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనెసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న, డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము, సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఇంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే

0: ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి. సో ఈ మెయిటిజెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మెయిటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పీఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మెయిటీ జెనెసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనెసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము. సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మెయిటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6

0: రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతి నగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కండరాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న పాట ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వినండి మీకిష్టమైన పాట ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం నుండి.

ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారుపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, కవిత, కాంతమ్మ, సోని వీరంతా కోరుతున్న పాట యమగోళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: అందమంత ఆరబోసి పసుమంటూ కన్య మోజు కట్టు తప్పిందే
1: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య లక్ష్మణ్, సత్తమ్మ, ఎల్లయ్య, సుశీలమ్మ, ప్రవల్లిక, జలంధర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రాజేశ్వర్, లావణ్య, దుర్గయ్య వీరంతా కోరుతున్న పాట మంగమ్మ గారి మనవుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కేవీ మహదేవన్.

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు విజయవాడ కేంద్రం నుండి.

భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలలా మనం ఎక్కడున్నా మన రేడియో ప్రసారాలను

ముఖ్యమైన వారు డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు. మరొక శ్రోత వచ్చేసి శ్రీ మర్యాదాస్ గారు. వీరి గురించి ముందుగా తెలుసుకుందాము. డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, వీరు చిన్నప్పటి నుంచి రేడియో ప్రసారాలు వింటూ ఉన్నారు. ఉదయము వందే మాతరం గీతంతో మొదలుకొని రాత్రి ప్రసారాలు పూర్తయ్యేప్పటి వరకు, జై హింద్ అని చెప్పేంత వరకు దాదాపు అన్ని కార్యక్రమాలు వింటూ ఉన్నారు. వీరికి రేడియో పట్ల ఎంత మక్కువ ఉందో వీరు రేడియోలో ప్రసారమయ్యే ప్రసార వివరాలు మొదటి నుంచి చివరి వరకు రాసుకుంటారట. అలాగే 1993లో వీరు స్వదస్తూరితో రాసుకున్న ప్రసార వివరాలు జాబితా మన కేంద్రానికి తీసుకుని వచ్చారు. అది చూస్తే ఇంకా చాలా విస్మయం కలుగుతా ఉంది. వీరు ఆకాశవాణి పట్ల ఎంత అభిమానం ఉందో అవగతం అవుతుంది. విద్యార్థి దశ నుంచే సినిమా పాటలతో పాటు జానపద గీతాలు, లలిత గీతాలు, బాల గీతాలు, కోలాట పాటలు, రంగస్థలము, జానపదాలు, ఇలా రకరకాల పాటల్ని రేడియోలో వింటూ రాసుకునేవారట. ఈ రాసుకున్న పాటలు తిరిగి మరోసారి ప్రసారమైనప్పుడు వాటిని సరిచూసుకోవడం వీరికి ఒక నిత్య కృత్యంగా మారిందని తెలియజేస్తున్నారు.

0: నుంచి 2020లో పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. ఉన్నతమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా వారిని పలకరిద్దాం. నమస్కారం అండి, డాక్టర్ సక్రి భాస్కర్ గారు.
1: నమస్కారం సార్.
0: రేడియోతో మీకున్న అనుబంధం గురించి చాలా గొప్పగా తెలుసుకున్నామండి. మన కర్నూలు ఆకాశవాణికి నిజంగా చెప్పాలంటే 15 లక్షలకు పైగా శ్రోతలు ఈ రోజుకు ఉన్నారండి. ఇక కర్నూలు ఆకాశవాణి కేంద్రము జడ్చర్ల అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మొత్తం కవర్ చేస్తా ఉందండి. ఇక్కడి నుంచి జడ్చర్ల వరకు అంటే 120 కిలోమీటర్లు వస్తుంది. అలాగే రాయచూరు, మాన్వి, బళ్ళారిలో కూడా మన ప్రసారాలు వినిపిస్తా ఉన్నాయి. ఇటు చూస్తే ఒకవైపు నంద్యాల, చాగలమర్రి, ఆలగడ్డ ఇటువంటి అంటే కడప స్టేషన్ వరకు మన కార్యక్రమాలు

0: వినపడతా ఇక ఇటు చూస్తే డోను గుత్తి వరకు కూడా మన కార్యక్రమాలు వినవచ్చును. మీకున్న అనుభవం గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారా? పైగా మీరు జానపద రంగస్థల కళాకారులు కూడా, మరి వాటిని కూడా మాకు పరిచయం చేయండి.
1: రేడియోతో నా అనుబంధం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉందండి. మా ఇంట్లో ఎప్పుడు ఒక రేడియో ఆన్లో ఉండేది. మా అన్నగారు మాకు ఒక రేడియోను ఇచ్చారు ఒకప్పుడు చిన్నప్పుడు. అది దాదాపు 1993 అనుకుంటాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. రేడియో పాటలంటే పాట అంటే రేడియో అని, రేడియో అంటే పాట అని అప్పటి నా నిర్వచనం. పాట అంటే రేడియో, రేడియో అంటే పాట. ఆ తర్వాత పాటల మీద ఎక్కువ అభిమానం కలిగి రేడియోలో వచ్చే పాటలే పాటలు, ఇంకే పాటలు అప్పటికే మేము వినలేదు. కాబట్టి రేడియోను మేము నిత్య కృత్య ఎప్పుడు ఆ పొలానికి వెళ్ళినా కూడా ఆ ట్రాన్సిస్టర్ తీసుకుని వెళ్ళేవాడిని, దానికి ఒక బెల్ట్ వేసుకొని భుజానికి వేసుకొని తగిలించుకునేవాడిని. కాబట్టి రేడియోతో చాలా అనుబంధం ఉంది. ఉదయం 5:55 రేడియో ఆన్ చేస్తే వందే మాతరం అని మొదలుకొని ప్రసారాలు పూర్తయ్యేదాకా, మళ్ళీ 11:40 రెండో ప్రసారాలు మొదలైతాయి. అప్పుడు ఆ తర్వాత ఇంక 1:10 పాడి పంట వినుకుంటూ పొలాలు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా మా అమ్మ, మా పిల్లలు, మా అన్న తమ్ముళ్ళందరూ కలిసి ఆ రేడియోను మేము బాగా వినేవాళ్ళం సార్.
0: ఇకండి, మీరు రేడియో వింటూ పెరిగారు, రేడియో వింటూ మీరు రేడియోలో పాటలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారని చెప్పారు. మరి ఉద్యోగంలో కూడా ఉన్నారు.

0: పాత్ర ఒక ప్రత్యేకమైనది.
1: నాటక రంగం వైపు కూడా మీరు అడుగులు వేశారని చెప్పారండి.
0: నిజం.
1: మచ్చుకు ఒక ఏదైనా ఒక సన్నివేశం మాకు వినిపించగలరా అండి?
0: సంతోషం సార్, రేడియోకు శ్రోతగా నన్ను ఇలా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. దుర్యోధనుని పాత్ర అందరూ విని ఉంటారు సార్, అయితే శకుని పాత్ర నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా సార్. శకుని పాత్ర ఒక ప్రత్యేకమైనది. లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నడపింగులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే గాని పెను వేపవిత్తు, వ్యసనపరుడు, జూదరి, ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి వల్వలుడ్పించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు నీ యశో రక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గెలిచేసి గొల్లు నన్నవ్వాలి. పాండవుల పంచ ప్రాణములు విల విల విల పోవాలి. అయ్యారే, నాటి మేనల్లోని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా? హా, హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీతిహాస పుటలపై సువర్ణాక్షరములతో లిఖించబడినట్లా పగ తీర్చనిచో. నేను నీ మేనమామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాను. ధన్యవాదాలు సార్.
1: చాలా సంతోషం అండి. నిజంగా మీరు నాటక రంగంలో ఇంత విశేషమైన పట్టు ఉందని మాకు తెలియదు. రేడియో శ్రోతగా మీరు ఎదిగారు, రేడియోనే మీకు భృతి కలిగించిందని చెప్పారు. అది చాలా సంతోషం అండి. ఎందుకంటే 2000 పాటలు రేడియోలో విని దానిపై పరిశోధన చేసి ఇక విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మరి రేడియో పట్ల మీకున్న అనుబంధాన్ని మా శ్రోతలతో పంచుకున్న తీరును బట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఇక మీలాంటి శ్రోతలు మరొక్కరు కూడా రేడియో కేంద్రంలో ఉన్నారు.
0: చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా సార్?
1: చెప్పండి.
0: ఎంత గ్లోబలైజేషన్ జరిగినా కూడా రేడియోకి సాటి రావు. ఎన్ని ఛానళ్లన్నా రానివ్వనిగాక. ఏ ప్రాంతంలో అయినా నెట్ ఉన్నా నెట్ లేకపోయినా రేడియోని ఖచ్చితంగా వింటారు, వినాలని

0: నేను ఒక రెగ్యులర్ రేడియో శ్రోతగా శ్రోతలందరినీ కోరుతున్నాను సార్.
1: ధన్యవాదాలండి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు.
0: ధన్యవాదాలు సార్.
1: ఇక మరొక శ్రోత అండి, శ్రీ మర్యాదాస్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి రేడియోతో నా అనుబంధం అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా వీరి గురించి మన రేడియో శ్రోతలకు పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉందండి. చిన్నప్పటి నుంచి రేడియో వింటూ రేడియోకు ఉత్తరాలు రాస్తూ ఉన్న సీనియర్ శ్రోత వీరు. వీరి పేరు మర్యాదాస్ గారు. వీరు విద్యార్థి దశ నుంచే రేడియో వింటూ ఉన్నారట. ఇక రేడియోలో ప్రసారమయ్యే ఎన్నో రకాల విద్యా కార్యక్రమాలు వింటూ, రేడియోలో ప్రసారమయ్యే ఉద్యోగ వార్తలు వినడం ద్వారా బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరారు అని చెప్తా ఉన్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు. ఇక ఇప్పటికీ రేడియో వింటూ ఉన్నారు. ఇక వీరు ఉన్నత విద్యలకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పుచ్చుకున్నారు. ఇక ఈ ఎంఏ పట్టాను పుచ్చుకునే సమయంలోనే మన ఆకాశవాణి గ్రేడ్ వన్ వ్యాఖ్యాత అయినటువంటి పుష్పరాజు గారు, ఈ మర్యాదాస్ గారు ఒకే రూమ్ లో విద్యాభ్యాసాన్ని అభ్యసించారట. ఇక రాత్రి వేళల్లో వీరు ఘంటసాల గారి గానామృతమం నుంచి వెలువడిన పాటలు వింటూ, ఆ పాటల్ని మననం చేసుకుంటూ, పాటల్ని పాడుకుంటూ ఉండేవారట. ఆకాశవాణి వ్యాఖ్యాతగా ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉండగా ఈలోగు బ్యాంకు ఉద్యోగం రావడంతో అందులో స్థిరపడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ పరంపరలో పుష్పరాజు గారిని వీరు ఎంతో మననం చేసుకుంటా ఉన్నారు. అనంతపురంలో పుష్పరాజు గారు వ్యాఖ్యాతగా పనిచేశారు, ఆ తర్వాత కడపలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇక వీరి మాటల్లో రేడియోతో వీరి అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మర్యాదాస్ గారు.
2: నమస్కారం.
1: మీ అనుబంధాన్ని మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. నేను నా 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పటి నుంచే రేడియో వినడము అలవాటుగా చేసుకున్నాను. అయితే ఆ రోజుల్లో రేడియో మనకు అందుబాటులో ఉండేది కాదు. కాకపోతే మా సర్పంచ్ వాళ్ళు మార్నింగ్ పెట్టేవాళ్ళు. యాక్చువల్గా పంచాయతీది అది అందరూ ఊరు వాళ్ళంతా వినాలనే అప్పుడు గవర్నమెంట్ అది మనకు అది సౌలభ్యం కల్పించింది. రేడియో కొనడం అనేది అదొక నా జీవిత సాఫల్యంలాగా అనుకునేవాడిని. రేడియో ఎప్పుడు కొంటానో అని అనుకునేవాడిని. కానీ తర్వాత రోజులు గడిచిపోయాయి, రేడియో వచ్చింది. తర్వాత నాకు ఇష్టమైన పాటలు అవి ఏవి వచ్చినా, ప్రోగ్రామ్స్ మన విద్యా సంబంధించిన ప్రోగ్రామ్స్ వచ్చినా, నాటికలు లేకపోతే సినిమాలు ఆడియో అవన్నీ వేస్తుంటే అవన్నీ మిస్ కాకుండా వినేవాళ్ళము. రేడియో మన చేతికి వచ్చాక తర్వాత మా చెల్లెలకు మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్లో గిఫ్ట్గా మా బావమరిదికి అంటే మా చెల్లెలి భర్తకు రేడియో ప్రజెంట్ చేశాము. నాకు ఇంక వేరే గిఫ్ట్ ప్రజెంట్ చేయాలని అనిపించలే. రేడియో ఇస్తే అది చాలా గొప్ప గిఫ్ట్ అనుకున్నాను నేను. రేడియో ఇచ్చాము. ఆ రోజుల్లో రేడియో కూడా లైసెన్స్ ఉండేది. 17 రూపాయలు రేడియో లైసెన్స్ కట్టాను నేను. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు 17 రూపాయలు ఎందుకు రా లైసెన్స్ అనేవాళ్ళు. కానీ తప్పదు, 17 కాకుంటే 34 రూపాయలు పోయినా కానీ రేడియో ఉండాలి అని వాదన నేను. రేడియోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఇంకా తర్వాత రాని భగవద్గీత, తర్వాత అందరు మంచి మంచి గాయకులు పాడే పాటలు, పద్యాలు, నాటికలు అన్ని వినేవాడిని. విని ఈ మన టేప్ రికార్డర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పటికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మేము అశ్రద్ధ చేస్తే కూడా రేడియోకి మాత్రము ఉన్న ఇంపార్టెన్స్ పోలేదు.
1: తర్వాత అండి సార్, రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా తెలియజేశారు
2: సార్.
1: ఇక మీరు స్వయంగా
2: సార్
1: జానపద కళాకారులు అని చెప్పారు, తర్వాత రంగస్థలి కళాకారులు, తర్వాత అలనాటి మధుర గీతాలు అంటే మీకు ఎంతో ఇష్టము అని చెప్పారు.
2: ఆ ప్రోగ్రామ్ కోసం నైట్ 10:30-11 వరకు వెయిట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా విని అందులో వచ్చే పాటలన్నీ విని స్పాట్ లైట్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేవారు.
1: ఇక మీరు పుష్పరాజు గారు ఒకే రూమ్మేట్స్ అయి ఉండడం, చదువుకునే రోజుల్లో ఘంటసాల గారి పాటలు ఖచ్చితంగా మీరు మీరే ప్రాక్టీస్ చేసుకునేవారని కూడా చెప్పారు. మరి మా శ్రోతల కోసము మీరు ఒక పాటను వినిపించండి.
2: ఇల్లాలి గొప్పతనాన్ని గురించి ఘంటసాల మాస్టర్ పాడిన పాట నేను ఒకసారి మీకు వినిపించాలనుకుంటున్నాను.

0: ఈ కళారంగంలో లేకపోయినప్పటికీ జనరల్ మేనేజర్ హోదా స్థాయిలో మీరు బ్యాంకులో రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ కళ మీలో జీర్ణమై ఉందని చెప్పకనే చెప్పారండి. మరి ఈరోజు మా రేడియో స్టేషన్ కు వచ్చి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు, ఇక మర్యాదాస్ గారు, మీరు రేడియోతో ఉన్న మీ అనుబంధాన్ని మాతో మా శ్రోతలతో పంచుకున్నందుకు మా ఆకాశవాణి తరపున మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరేదాస్ గారితో ప్రత్యేక పరిచయం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate.
1: సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లైన్ రేపటి నుంచి 3వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మిన్ ఆంగ్ చర్చిస్తారని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇటీవల జరిగిన వర్కింగ్ మెకానిజం సమావేశంపై జైస్వాల్ మాట్లాడుతూ చర్చలు నిర్మాణాత్మకంగా భవిష్యత్ దృష్టితో సాగాయని అన్నారు. సరిహద్దుల నిర్ధారణ నిర్వహణ యంత్రాంగ నిర్మాణం సరిహద్దు సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని ఆయన తెలిపారు. సరిహద్దు నదులపై తదుపరి నిపుణుల స్థాయి యంత్రాంగ సమావేశాన్ని కూడా త్వరితగతిన నిర్వహించేందుకు భారత్ సిద్దంగా ఉందని రణధీర్ జైస్వాల్ తెలియజేస్తూ
3: The President of Myanmar is visiting India on an official visit. He'll be meeting our Prime Minister where both leaders will discuss as to how to strengthen, as to how we can, the two countries can together strengthen their economic ties as well. All issues that form part of the gamut of relations between Myanmar and India will come up for discussion and our idea would be as to how we take our ties, civilizational ties, friendly ties with Myanmar forward.
2: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు పోడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చేలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్

0: లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియచేయాలని, విచారణలో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను ఈరోజు న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య దక్షిణ ద్వీపకల్ప వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నెలలో ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరిస్తూ,
1: फास्ट जून से 30 सितंबर बीच में जो टोटल रेनफॉल होता है कंट्री एज ए होल वो सामान्य से नीचे रहने का संभावना है. और देश की विभिन्न प्रांत की बात करें तो साउथ इंडिया का कुछ हिस्से जैसे कि ईस्टर्न पार्ट्स और सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न स्टेट्स, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्ट इंडिया जैसे कि जम्मू कश्मीर, लद्दाख एंड एडजेसेंट एरियाज, वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है. ईस्टर्न पार्ट ऑफ साउथ इंडिया, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न इंडिया, नॉर्थ ईस्टर्न स्टेट्स और वेस्ट सेंट्रल इंडिया के कुछ हिस्सा में वहां नॉर्मल
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలిపారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత నమోదు కాలేదని ఆమె పేర్కొంటూ,
2: सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్దారించడానికి తమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపారు. నిపోస్ కెరోజ్ అనే ముడి చమురు ట్యాంకర్ వాణిజ్య నౌక హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, అది జూన్ 3వ తేదీన విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ నౌక సుమారు 270,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళ్తోందని ఆయన తెలియజేశారు. పరీక్షల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈరోజు డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పునః పరీక్షల ప్రక్రియను సరైన క్రమ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. దీనిని సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష రద్దు చేశారని, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల వ్యవస్థలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షా ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా

0: న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1092.05 పాయింట్ల నష్టంతో 74775 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23547 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91.40 డాలర్ల వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ 4530 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు క్షేత్రస్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఈరోజు గౌహతిలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సేవాసే సమృద్ది పేరుతో పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించడంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రాష్టానికి దేశానికి సాధికారత కల్పించాలంటే గ్రామస్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

0: శ్రోతలు ఇంతవరకు పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం నాటిక దొంగలు పడ్డ రాత్రి. రచన శ్రీ గిడుగు రాజేశ్వరరావు. నిర్వహణ శ్రీమతి ఎన్ హైమావతి.
1: దొంగలు పడ్డ రాత్రి నాటిక. రచన శ్రీ గిడుగు రాజేశ్వరరావు. నిర్వహణ శ్రీమతి ఎన్ హైమావతి.

0: ఒరేసింహాద్రి,
1: ఆరే,
0: నీ దగ్గర తాళం చేతులు గుర్తుందిగా, ఇటయ్యి ఆట్లో దీంతో నీ తాళం వస్తాదేమో చూస్తాను.
1: ఏడుగురు సినిమ ఎనప్పులతో ఇట్టంటే తాళం ఊడిపోద్ది. ఈ మాత్రం దానికి తాళాలు గుర్తెందుకు గురు?
0: పెద్దోడివి
1: దొంగతనాలు చేయడంలో అనుభవం గడించిన రోజు రమ్మంటే
0: ఇప్పుడు ఏమైందిరా సన్నాసి?
1: ఏటైందిట తాపిగా ఇంటి ముందు కూర్చుని తాళం చేతి గుర్తులతో తంటాలు పడితే కుదరదు.
0: ఎలా మసకదు? పైకి చూడు, మసకెళ్ళనుంది. దొరికిపోనామా?
1: విమానం మొత్తం ఉండిపోద్ది.
0: అవును కానీ అయ్యంత చిన్న తాళం పెట్టేది ఏదో మరుసలింపులో వెళ్ళినా లేకపోతే ఖాళీ చేసిపోయారా?
1: ఏడుగురా, వారం రోజుల నుంచి కనిపెట్టి చూస్తున్నా, పొద్దున్న సాయంత్రం ఇదే టంబ్లర్ తాళం వేసింది.
0: ఇంట్లో మనుషులు ఊరెళ్ళిపోయినట్లా ఉంది. వారిని
1: నువ్వు చెప్పినట్టే ఊసతో తిప్పేసరికి తాళం వచ్చేసి రాత్రి.
0: అది చూడు,
1: నీ టార్చ్ రేట్లు నీ కాడుంచు.
0: అట్ట
1: జాగ్రత్త,
0: ఇదిగో
1: గోడతో మూసి మరీ లైట్ అయ్యే.
0: అట్టయ్య లోపలి పద,
1: కుడికాలెట్టు. అరే ఏటిది గురు, ఇల్లంతా మోసిపోనట్టు ఖాళీగా ఉందేటి?
0: చెప్పేనని ఒకటి
1: చాలాస్వాది ఏడుగురు నెత్తింది కొడతాం.
0: లేకపోతే ఏట్రా ఇల్లంతా ఖాళీయే. ఒరే వాళ్ళెవరో కానీ ఊరికి పోలేదురా, ఇల్లు ఖాళీ చేసిపోయారు.
1: నిజమే గురు, ఈ సార్న లెక్క తప్పైపోయినాడు ఏంటి? ఆ చూడు
0: ఏంటి
1: ఆ చిన్న గది, అందులో ఏటుందో చూసిపోతున్నాడు.
0: నాడు శివరాత్రి తలుపు లోపల నుంచి గడిట్టేసిందిరా.
1: అయితేనే తలుపులు కంతలున్నాయిగా. నేను చూస్తానుండు.
0: ఊర్రా
1: నేను చూస్తాను.
0: నువ్వు ఉండమాటే, నేను చూస్తానుండు. అవును మనుషులు నాలుగు లేదేటి ఓర్ రాయిలో గతి నిండా సామాను.
1: అట్టగా
0: అది ఏటు సామాను ఏటో మరి కనపడటం లేదు.
1: గురుగు

0: ఏదో నాన్న పలుచుని
1: చూడు చూడు.
0: అవునవును చాలా సాబను ఎట్టగల లోపలికి వచ్చేసినాం కదా, ఒత్త చేతులతో పోతావా?
1: గురు
0: మీదికి ఒక్కటి చిన్న గడి ఉంది, రెండు తలుపుల సందులో ఇదిగో ఈ పొల్లెట్టి పక్క గడి తోసేసి తలుపు నెట్టు వచ్చేది.
1: కానీ గురు ఈ గదికి అవతల ఓటలు ఎవరినో ఉంటే కష్టమే కదా.
0: గురు మెచ్చిపోనదే
1: లేకపోతే ఏట్రా, నువ్వు ఒక ఆపశకుడు వచ్చి
0: మనుషులు అలికి లేదే వణికిపోతున్నావు,
1: భయపడుకో. ఇదిగో ముందా గడితి
0: మరైతే కానీ అది కదిపోయిన తలుపు. గురు ఈ చేతిగుడ్డ కప్పి టార్చిలెట్టాయి, నువ్వు చూస్తా.
1: అలాగే.
0: అయ్యో రామ రామ, ఇవాళ ఏం దురదృష్టం గురు, ఉత్త దండగి అవ్వారు. ఆయ్ నువ్వేటి అలా కూకుండిపోనావు? ఈ పూరలు అడిదేటి, ఈ చక్రాలు ఏంటి, ఈ పెట్టేటి గురు పెట్టుకుని మూత కూడానేదే అప్పా ఊరికే కొడతాండి గురు.
1: ఒక్క గడి నోరు మూసుకుని ఉండరాను బో.
0: అట్టగే
1: నీకేం తెలుసు వీటి సమాచారం?
0: గురుగురు ఏడుగురు నువ్వు చక్కగా కూకుండిపోన్నావు. అయ్యో అది ఏడుగురు గుడ్డను ముయ్యకుండా ఫుల్ లైట్ వేసేస్తున్నావు. గురు నాకేదో భయంగా ఉంది గురు నీ వ్యవహారం చూస్తుంటే. మాట మంతి మర్చిపోయినావు, అది గురువు ఆ చెత్త అంతా చూస్తున్నావు. గురు నీకు దండం పెడతా పోదాం పదగురు, అవతల వాట వాళ్ళు వేసినారంటే దొరికిపోగలను గురు.
1: వేరు రత్నం
2: అబ్బా ఏమిటండి,
1: ఏదో చప్పుడు అవుతుంది. పక్క వాటాలో ఉంటావా కొట్టు గదిలోనా?
2: అబ్బా అర్ధరాత్రి అయితే చాలు నీకేదో అనుమానం, ఎలకల చప్పుడు ఈ కొంపలో మనకేం కొత్త కాదుగా, పడుకోండి కంటి నిండా నిద్రపోనివ్వరు కదా.
1: అబ్బా అది కాదే నా భయం, ఆ చప్పుడు మన కొట్టు గదిలోనేమో అని.
2: మీ ఇల్లు బంగారంగాను అందులోని చెత్త ఎవరికి కావాలండి, మీకో ఎలకలికి తప్ప. అదంతా ఎవరైనా మోసుకుపోతే నయం మన అదృష్టవంతులు. రోజు ఆ గది ఓడవలేక చస్తున్నా, మీకా వాటిని ఏ పాత సామాన్ల వాడికో పారేయడానికి మనసొప్పదు. అసలు ఆ కొట్టు గదిని తలుచుకుంటేనే ఆ రికాల మంట నెత్తికెక్కుతుంది నాకు. ఆ కాసింత గదిని మనం అదనంగా అడిగామని పక్క వాటా వాళ్ళిచ్చే అద్దె మీద 50 రూపాయలు ఎక్కువ గుంజుకుంటున్నాడు కూడా ఇంటాయన.
1: మరి అంత నోటి దురుస్తనమే రత్నం, నీ చీరలు వస్తువులు స్టీలు అలమారాలో భద్రంగా ఉంచుకుంటావు, పాతవైతే మాత్రం నా వస్తువులు అంటే మరీ అంత లోకువా నీకు?
2: ఇప్పటికి మనకని ఓ సొంత కంపు కట్టుకోలేదు కదా, మారిన ప్రతి అద్దె కంపులోకి ఆ చెత్త అంతా రవాణా చేసుకుంటూ ఇన్నేళ్లు ఇలవేలిపిల్లా పూజిస్తున్నాం చాలదు. పోని అన్నింటినీ దొంతర పెట్టి గట్టిగా కట్టి ఆటకు మీద పాడేద్దామా అంటే పగిలి ఊరుకుంటాయి. పగిలేయా ఇక రక్తపోటు వచ్చినంత పనే, మీరు దెప్పి పొడిచి నా ప్రాణాలు తీస్తారు.
1: అబ్బాబ్బా అర్ధరాత్రి నీ ఉపన్యాసంతో చంపకే.
2: ఉపన్యాసం కాదండి ఉన్నమాటే, ఏ పాత సామాన్ల వాడికో ఆ చెత్త అంతా పారేసి పీడ వదిలించుకోవాలనిపిస్తుంది. పండక్కి ఓ చీర కొనిపెట్టండి అంటే దిక్కులు చూసేవారు. మీ నాన్న మీకిచ్చిపోయిన ఆ బంగారాన్ని మాత్రం శ్రద్ధగా దాచి ఇంకా ఎంతో డబ్బు తగలేసి ఆ ఆస్తిని 3 ఎంతలు చేసి పెట్టారు నా పేకల మీదకి.
1: సర్లే ఏమే పడుకుంటున్నా గాని నీ పురాణం విప్పకే రత్నం. అయినా దేన్ని ఎక్కువగా నేను అభిమానిస్తే దాన్ని అసూయగా చులకన చేసి మాట్లాడడం నీకు ఆనందం. ఏం చేస్తాం
0: తెల్లారిపోద్దు గురు,
1: ఊరికి మేము పొందరబెట్ అగ్రసం అల్లాసే, నన్ను కాస్త నిదానంగా చూడండి. ఎన్నాళ్ళు నుండేదవి అసుఖములలో కొన్నాళ్ళే గద మనస, ఎన్నాళ్ళు నుండేదవి అసుఖము

0: గొంతు పెంచేసి ఏదో యాదంతం పాడుతున్నావు. దొంగతనానికి వచ్చి ఇట్ట మారిపోయినవేంది? నాకే ఎర్రెక్కిందో నీకే ఏదన్నా గాలి పట్టిందో తెలవకుంటుంది.
1: ఓరి పిచ్చి సన్నాసే, ఈ పాట నాగేయకూడదురా. నువ్వు అప్పటికి పోటనేది కదరా. నా చిన్నతనంలో మా నాయన ఈ పాట ఏం పాడేవాడు, ఏం పాడేవాడు అనుకున్నావు? రే పిచ్చి సన్నాసి, ఇవన్నీ శకరాలు కాదురా, బంగారాలు, వజ్రాలు, గ్రామ్ఫోన్ ప్లేట్లు రా. ఇదిగో చూడు సూరి బాబు, కన్నామా ఒరే బెజవాడ్ రాజరత్నం, ఓర్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్, సూర్యకుమారి భానుమతి రాజేశ్వరరావు అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్, వాళ్ళంతా కట్టగట్టుకొని జట్లు వేసుకొని ఇక్కడే కొలువు తిరుగుకున్నారు. ఇంకేటి
2: ఓరి కుర్ర సన్నాసి, నీకేం చెప్తే తెలుస్తుంది. ఉండు ఉండు, ఇంకా ఏటేటి ఉన్నాయో ఇంకా చూస్తాను.
0: నాకు చాలా భయంగా ఉంది గురు, వీటిని చూసినాక ఏటేటో అయిపోయినావు, ఏటేటో అంటున్నావు, ఎందుకు వచ్చినామో మర్చిపోయినట్టున్నావు. ఇట్లా గూకుంటే తెల్లారిపోద్ది.
1: ఓహో
0: ఏటీ అంటే కొంప తీసి వీటిని అన్నిటినీ పట్టుకుపోవాలంటావు ఏటి? ఎడ్ల బండి తేవాల్సిందే ఈ బరువుకి.
1: ఒరే శివాద్రే, ఇప్పుడు ఇలాంటి బరువున చక్రాలు లేవురా, ఇట్లాంటి పాతరకం గ్రాంఫోన్ ప్లేట్లు లేవు, ఈ బూరాలు లేవు. ఏట మనదా సత్రం బతుకు మాట నిద్ర. ఒరే శివాద్రే, నా చిన్నతనంలో అయితే
0: ఏటో మాట మాటకి చిన్నతనం అంటున్నావు, చిన్నోడు అయిపోతున్నావు.
1: పసితనము తలుసుకొని మురిసిపోదమా, పసితనము తలుసుకొని మురిసిపోదమా, ఆడిపాడి సంతసము హాయిగానేమా, ఆడిపాడి సంతసము హాయిగానేమా, రైతు జనముల రైతు రైతు రైతు.
0: ఆపు గురు.
1: ఏటే
0: నీకైతే మతిపోయింది, ఇక పద, అదృష్టం బాగుంది.
1: ఒరేయ్ ఏట్రా, మనుషులు అలికిడే లేదు కాదురా, నన్ను ఊరికే కంగారు పెట్టమాక. ఒరే శివాద్రే, మా ఊరికి ఏ టూరింగ్ డేరా సినిమా వచ్చినా మా నాయన నన్ను ఊళ్ళో కూకుండా పెట్టుకొని చూసేవాడు. ప్రతి పాట ఇంటికొచ్చి పాడేవాడు, నేను మా నాయనతో కలిసి పాడేవాడు. అయినా బాగా పాతం అయిపోనా కానీ సినిమాలు మా ఊరికి వచ్చేవి కావులే.
0: మన అదృష్టం.
1: ఏంటి?
0: ఏం లేదు, మడుషులు లేని ఇంట్లోకి వచ్చి పడ్డాం, లేకపోతే మన ఈపులు ఈ పాటికి సాప్ అయిపోయాయి. అవును, చిన్నప్పుడు మా నాయన అంటున్నావు, మరి నీది నాలా దిక్కుముక్కులేని బతుకు కాదన్నమాటే కదా, ఇట లూపు లైన్లోకి వచ్చేసిన వేటి.
1: ఒరేయ్ నేను బాగా పాడేవాడిని, స్కూల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడిని. హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఎవడో దగ్గులు బాజీ వేదవా, నేను డైరెక్టర్కి చుట్టాన్ని, నేను సినిమాలో చేర్పిస్తాను అని ఆశ పెట్టాడు. దొరికిన నగ నెట్రా తీసుకురామన్నాడు. ఆశతో అంత పని చేశాను. మద్రాసులో 2 రోజులు తిప్పి నన్ను ఒక్కడినే వదిలేసిపోయి.
0: అయ్యో
1: ఒరే, ఇంటికి వెళ్ళాలంటే సిగ్గేసేది రాసే మాత్రే.
0: ఎంత పని చేసిన గురు, అంటే నాలా నీది దిక్కులేని బతుకు కాదనమాట.
1: ఆ తర్వాత ఇంకో బీవర్స్ గారు ఆడేట్ చేసినాడు తెలుసా, నాకు ఉద్యోగం ఇప్పిస్తానని దొంగ సరుకు రవాణాలు ఇరికించేసినాడు. హార్బర్ దగ్గర పోలీసులు సరుకుతో నన్ను అట్టుకున్నారు. ఇంకా పోలీసులు రికార్డులోకి పోయినాక ఒరే ఇదే ఇలాంటి బతికే బతికేను బతుకుతున్నాను. ఇక నా మొహం మా ఇంట్లో వాళ్ళకి చూపించలేదు అనుకో.
0: అగో మళ్ళీ లైటే చూస్తున్నావు, పోదాం పద, అది అక్కడ పనే రాకుంటరా.
1: ఓహో గుత్తి వంకాయ కూరో బావా, కోరి వండి నానో బావా, గుత్తి వంకాయ కూరో బావా, కోరి వండి నానో బావా, కూర లోపల నావల పంత కూరి పెట్టి నానో బావా, కూర లోపల కూర లోపల. ఒరే శివాద్రే, మా అమ్మ వంకాయ కూర బాగా వండినప్పుడు మా నాయన ఈ పాటే పాడేవాడు. ఇది ఎవరు పాడారో తెలుసా, బంద ఆయన పాడేవాడట. ఆయన కృష్ణుడి వేషం వేసి నాటకాలు ఆడేవాడట. అయ్యి బాబోయ్ ఇచ్చేవా ఈ భజన పాట, మా వీధి రామాలయంలో ప్రతి శనివారం పాడేవాళ్ళు. ఏ సినిమాలో కానీ మర్చిపోయాను రా.

0: ఈ ప్లేట్ మీద కూడా సరిగ్గా కనపడటం లేదు. మరి ఎవరు పాడారో కానీ జ్ఞాపకం లేదు, కానీ పాట మాత్రం ఊరే చాలా బాగుంది అనుకో.
1: సరే ఇంకెందుకు కానీ ఏటా పాట
0: సర్వ

0: Rama.
1: Hi, Baba, Baba. He did part guru. In the Miliga party, Nagnedrotte.
0: It is.
1: Partlanti break dance la padali. One man at the Yigipolante.
0: Sir Varangala Rama Sita Rama.
1: Olamo.
0: It is Ponadra.
1: He could get the key. How to Lunkotal Punt Guru.
0: It is.
1: Hatu. Hatu Guru. గురు నా మాట ఇన్నో కదా ఎవరు వస్తున్నా చూడు
0: యా వస్తే రానిరా ఈ పాట ఎందులో గుర్తురక సత్తా ఉంటే
2: నువ్వు మురిసిపోతున్న ఆ భజన పాట భక్త పోతని సినిమాలు వదిలి ఆయన
0: అది అది ఇందాక టుంచు గుర్తురక సత్తా ఉన్నాను బాబా ఇది నాగయ్య గారి పాటే కదండి
2: అవును నాగయ్య గారి పాటే
0: ఆహా ఆహా సరే కానీ బాబా మీరు మా బాపతి రేటే
3: శ్రోతలు ఇంతవరకు దొంగలు పడ్డ రాత్రి నాటిక విన్నారు. రచన శ్రీ గిడుగు రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీమతి ఎన్ హైమావతి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో, క్షమించాలి, ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రకటించిన అంశం వెంటనే.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి సాయి శృతి వీణావాదన వింటారు. ముందుగా నిన్ను కోరి, తానవర్ణం, వసంతరాగం, ఆదితాళం.

తర్వాత కాలహరణమేలరా, శుద్ధ సావేరి రాగం, రూపక తాళం, త్యాగరాజ కృతి.

చివరగా అదివో అల్లదివో మధ్యమావతి రాగం ఆదితాళం అన్నమయ్య కీర్తన.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి పి సాయిశ్రుతి వీణావాదన విన్నారు.
1: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి సాయిశ్రుతి గారి వీణావాదన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇంద్రధనస్సు సినిమా పాటలు విందాం. ముందుగా రోబో చిత్రం కోసం జావేద్ అలీ చిన్మయి పాడిన భువనచంద్ర గీతం, సంగీతం యా రెహమాన్.

0: ఉండొచ్చు, ఎంచుకోండి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: భార్యాబిడ్డలు చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహదేవన్.

శ్రోతలు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విందాం.

మీరు విన్న పాట సంసారం ఒక చదరంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. బాగ్దాద్ గజదొంగ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

0: ka chum boom boom pa ka chum boom pa ka chum boom boom pa ka chum
1: aha brahma devudu pa ka chum kompa munchina varu
0: boom pa ka chum
1: enta goppa sogasuru
0: boom pa ka chum
1: yada dachina varu
0: pa ka chum
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: చీరకు తగటిని తపనలు రేగే నమ్మ తల్లే ఎన్నెల్లు.
1: చైతన్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు, 6:30 వినతకు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం ప్రఫుల్ల, 6:35 సేద్యపు శుద్ధులు అంశం ఖరీఫ్ ముందు రైతులు చేసుకోవాల్సిన వ్యవసాయం.

వ్యవసాయ పనులు అందిస్తున్నవారు కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీ ఎన్పి ఎల్లప్ప గారు. 6:44 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ మాచిరాజుల రామలింగేశ్వరరావు. ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు చివరి భాగం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన డి ప్రతిమ గారు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ వారి పెళ్లి సందడి చిత్రం నుండి పాటలు. 10:00 వసుదైక కుటుంబం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో చూడిగొర్రెల పెంపకంలో మెళకువలు, బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా స్థానం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకిరణ్ నాయుడు గారి ప్రసంగం, నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. 7:45 శ్రీ ఎన్ గురుప్రసాద్ వారు పాడిన లలిత గీతాలు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. అనంతపూర్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక బీరువ. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో